శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 31వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో స్ఫూర్తి గురించి శ్రీ వేదాంతం మధుసూదన శర్మ గారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో కంజుపిట్టల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత అందించే వివరాలు. 7:00

శ్రీ ఎస్ పురుషోత్తం అందించే మహబూబ్ నగర్ జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగిణిలో ముందుగా శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టిరియో వీనస్ ఫిస్టుల అనే అంశం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చిబాబు గారిచే క్లారినేట్ వాయిద్యం. 9:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ.

ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమంలో నయే ఉద్యమి ఔర్ ఉంకీ చునౌతీయన్ అనే అంశం గురించి శ్రీ వివేక్ వర్మ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి సీమా కుమారి. మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రేళ కార్యక్రమంలో శ్రీమతి రోహిణి చింత గారి మనిషి అతి తెలివి కథానిక. మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం.

ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్య అంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్లవేని తిరుపతి బృందంచి హరబంతి పూబంతి చామంతి కథ ఓగు కథ. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో ఖరీఫ్ పంటలలో మొక్కజొన్న ససరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ అందించే వివరాలు. 7:00 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్స్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు 7:15 ఉదయతరంగిణిలో ముందుగా శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవన శీర్షికన ఆర్టెరియో వీనస్ పిస్టుల అనే అంశం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: మనలో లోతైన ముద్రను వేస్తాయి. అలాంటి స్మరణీయ స్ఫూర్తివంతమైన మహనీయులలో భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకరు. మన తల్లి, తండ్రి, గురువులు మొదలైన వారితో పాటు మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మనం స్ఫూర్తిని పొందుతాం. వారు మన స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు, యజమాని లేదా క్రికెటరో, సినిమా యాక్టరో కూడా కావచ్చు. మన తండ్రి గారి యొక్క ఆధ్యాత్మిక బలం, శారీరక దృఢత్వం, సామాజిక స్థితి ఇవన్నీ మనల్ని జీవితంలో రాణించేలా బలవంతం చేస్తాయి. మన నాన్నను మనం రోల్ మోడల్గా ఎంచుకుంటాం, ఆయనలా ఉండాలనుకుంటాం. అలాగే చిత్తశుద్ది, అంకిత భావం వంటి సుగుణాల కలయిక అయిన మన అమ్మ చేత కూడా మనం స్ఫూర్తిని పొందుతాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం ఇవన్నీ మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండేటట్లు చేస్తుంది అమ్మ. ఆమె దృఢ సంకల్పం, త్యాగం, నిరాడంబర జీవితం మొదలైనవి మనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. మంచి మనిషిగా ఎదగడానికి, విజయవంతమైన కెరీర్ కోసం, మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు పెంపొందడానికి, ఉద్వేగభరితమైన వ్యక్తిగా మారడానికి తల్లి మనకు స్ఫూర్తినిస్తుంది. తల్లి మన కోసం చేసే సేవ లోకంలో ఎవరూ చేయలేరు. ఎంతో మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడే స్ఫూర్తి ప్రదాత. శిలలుగా ఉన్నవారిని శిల్పాలుగా మలిచి మంచి విద్యాబుద్ధులను నేర్పి సమాజములో ఎలా మెలగాలో వివరించి చెప్పే గురువు విద్యార్థులకు స్ఫూర్తి. చాలామంది ప్రజలు జాతిపిత మహాత్మాగాంధీని స్ఫూర్తిగా గ్రహించారు. వారి త్యాగం, నాయకత్వ లక్షణాలు, అహింసాయుతమైన బోధనలు మొత్తం దేశాన్నే కదిలించాయి. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది నాయకులు సైతం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారంటే వారి గొప్పతనాన్ని, స్ఫూర్తివంతమైన జీవనాన్ని అంచనా వేయవచ్చు. అలాగే స్వామి వివేకానంద గారి అయస్కాంత వ్యక్తిత్వముతో పాటు అతని వక్తృత్వ లక్షణాలు, అందమైన వారి యొక్క ముఖ కవళికలు, ఆధ్యాత్మిక చింతన అందరికీ స్ఫూర్తినిస్తాయి. తన వాగ్దాటితో ప్రపంచ జనులందరికీ హితబోధ చేశారు వివేకానంద. చైతన్యము నింపి వారిని కార్యోన్ముఖులను చేశారు. నేటికి వారి మాటలు యువతకు మార్గదర్శకాలు, అనుసరణీయాలు, కార్యసాధనకు ఉత్ప్రేరకాలు. నేటి తరం విద్యార్థులు, యువత టీవీలు, సెల్ఫోన్లకు బానిసలవుతున్న మాట వాస్తవం. అయితే అవి వారికి అవసరమే కాని వాటిలోని చెడుకు ఆకర్షితులు కాకుండా వాటిలో వారికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత గాథలు చదవడం, వారి విజయాలను గురించి తెలుసుకోవడం, అవి సాధించుటకు వారు అనుసరించిన మార్గాలను అన్వేషించడం వంటివి చేస్తే మంచిది. ఒకరి ద్వారా స్ఫూర్తిని పొంది జీవితంలో ముందుకు సాగడం అనేది గొప్ప విషయం. స్ఫూర్తి లేకుండా జీవితం అర్థరహితం. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించుటకు ఈ స్ఫూర్తి అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అప్పుడే మనల్ని అది విజేతగా నిలబెడుతుంది.
1: స్ఫూర్తి గురించి శ్రీ వేదాంతం మధుసూదన శర్మ గారి భావజాలమది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: పౌరుల కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: పొలం పల్ల కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంచుపిట్టల పెంపకం గురించి. రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు అందించిన వివరాలు.
2: నమస్కారం రైతు సోదరులకు, నా పేరు డాక్టర్ టి శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్. ఈ రోజు మనం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే క్వాయిల్ పక్షుల పెంపకం మరియు నిర్వహణ, కంచుపిట్టల పెంపకం మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాము. సో ఈ కంచుపిట్టలనే మనము క్వాయిల్ పక్షులని కూడా అంటాము. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అనుబంధ ఉపాధిగా ఈ కంచుపిట్టల పెంపకం మంచి ఆదరణ పొందుతుంది. పక్షుల పెంపకం కోసం తక్కువ స్థలం మరియు తక్కువ దాణా అవసరం. వేగవంతమైన పెరుగుదల మరియు త్వరిత ఆదాయం వంటి ప్రత్యేక లక్షణాల వల్ల యువత, మహిళా రైతులు మరియు చిన్న రైతులకు ఇది మంచి ఉపాధి అవకాశంగా మారింది. భారతదేశంలో ప్రధానంగా జపనీస్ క్వాయిల్ జాతిని పెంచుతున్నారు. ఈ జాతి వేగంగా పెరిగి అధిక గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్వాయిల్ మాంసం అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు మరియు తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండటంతో ఆరోగ్యవంతమైన ఆహారంగా గుర్తింపు పొందుతుంది. అలాగే క్వాయిల్ గుడ్లు కూడా అధిక పోషక విలువల్ని కలిగి ఉండి మార్కెట్లో మంచి డిమాండ్ని కలిగి ఉన్నాయి. కంచుపిట్టల పెంపకంలో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఒక కోడిని పెంచే స్థలంలో మనం 8 నుంచి 10 కంచు పక్షులను పెంచి అతి తక్కువ సమయంలో, అనగా సంవత్సరానికి సుమారు 4 తరాల పిల్లల్ని తీసుకోవచ్చు. ఈ పుట్టిన పిల్లల బరువు సుమారు 7 నుంచి 8 గ్రాములు మాత్రమే ఉన్నా మనకి ఇది 5 నుంచి 6 వారాల్లోనే మార్కెట్కి సిద్ధమవుతాయి. సో 5 నుంచి 6 వారాల వయస్సులో ఇవి 250 నుంచి 280 గ్రాముల బరువుకు చేరుకుంటాయి. వీటి డ్రెస్సింగ్ శాతం సుమారు 65 నుంచి 70% ఉంటుంది. సో కోయల్ పక్షులు 6 వారాల వయస్సులో లైంగిక పరిమితి చెంది గుడ్లు పెట్టడం ఆరంభిస్తాయి. క్వాయిల్ పక్షుల గుడ్లు పలుచగా ఉండి కోళ్ల గుడ్ల కంటే తేలికగా పగులుతాయి. అందుకని వీటిని పోగు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంపర్కానికి మొగ ఆడ పక్షుల నిష్పత్తి 1:3 కన్నా మించకూడదు. సంపర్కం మొదలైన 4 రోజుల తర్వాత మంచి గుడ్లని పొదగడానికి స్వీకరించుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కాలంలో కోళ్లకి మంచి పోషకాహారం అందచేయాలి. గుడ్లని 60 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద 70% తేమతో 7 నుంచి 10 రోజులకు మించకుండా నిల్వ ఉంచినప్పుడే పొదుగుడు గుడ్ల నుండి అధిక ప్రత్యుత్పత్తి పొందగలము. ఈ గుడ్లను పొదిగేయడానికి పొదుగు గుడ్ల యంత్రాలని, వాటిని ఇంక్యుబేటర్స్ ని తప్పకుండా వాడాల్సి ఉంటుంది. సో ఈ కోయల్ గుడ్లు 18 రోజులకు పిల్లలవుతాయి. మనం ఇంక్యుబేటర్ వాడినప్పుడు మొదటి 15 రోజుల వరకు ఇంక్యుబేటర్లో 99.57 డిగ్రీల ఉష్ణోగ్రత, చివరి 3 రోజులు 98.5 నుంచి 99.7 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు స్వచ్ఛమైన గాలి తగినంత మేరలో ఇవ్వాల్సి ఉంటుంది. సో మొదటి 3 వారాలు గుడ్లు నుంచి పొదగబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవి మరియు సున్నితంగా ఉండడం వల్ల ఇవి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. సో దీనికై వివిధ బ్రూడింగ్ పద్ధతులు చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాల్సి ఉంటుంది. మనము బ్రూడింగ్ పద్ధతిలో నేలపై వరిపుట్టును, అనగా లిట్టర్ని పరిచి దానిపై వంకీలు కలిగిన కాగితాన్ని లేదా గోనె సంచులను పరచాలి. దీనివల్ల కోయల్ పిల్లలు జారిపోకుండా నిలబడగలుగుతాయి. మొదటి వారం ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీల వరకు ఉండాలి. ఆ తర్వాత ప్రతి వారం 3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గించాలి. బ్రూడింగ్ అవసరాల నిమిత్తము ఇన్ఫ్రారెడ్ లేదా వంట గ్యాస్ బ్రూడింగ్ లేదా బొగ్గుల కుంపటి మొదలగు వాటిని గది ఉష్ణోగ్రతకి కావలసినంత మేరకు ఉండేటట్లు చూసుకోవాలి. కోయల్ పక్షులలో లింగ భేదము మనము 3 వారాల వయసు నుండి గుర్తించవచ్చు. మగ కోయల్కి మెడ

0: భాగంలో గోధుమ రంగు ఈకలు ఉంటాయి, కానీ ఆడకోయల్లో అదే భాగంలో ఈకలు నల్లటి మచ్చలతో ఉంటాయి. ఆ తర్వాత పెరిగి కోయల పిల్లల పెంపకం 3 నుంచి 6 వారాల వరకు. ఈ సమయంలో పక్షుల ఈకలు బాగా ఎదుగుతాయి కనుక వీటికి అంతగా వేడిని అందించాల్సిన అవసరము ఉండదు. పక్షులకు సరిపడ దానా, నీటి తొట్టెలు ఉండేలాగా చూసుకోవాలి. ఒక చదరపు అడుగు స్థలంలో 4 నుంచి 5 పిల్లల కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలి. 6 వారాల అనంతరము గుడ్లు పెట్టే రకాల కోయల పక్షులను గుడ్లు పెట్టే గృహాలకు మార్చాలి. ఈ వయస్సులో మాంసం కొరకు పెంచే రకాలను అమ్మవచ్చు. కోయల పక్షుల నివాసం కోళ్ల గృహాల మాదిరిగానే ఉండవచ్చు, కానీ పక్షులు ఎగిరిపోకుండా కబూతర్ జాలి అన్ని వైపులా ఉంచాలి. పక్షుల వయస్సు మరియు పరిమాణాన్ని బట్టి 150 నుండి 180 చదరపు సెంటీమీటర్ల నేలను కేటాయించాలి. దానా స్థలం 2.5 నుండి 3 సెంటీమీటర్లు, నీటి తొట్టి స్థలం 1.5 నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండేలా ఏర్పాటు చేయాలి. సాధారణంగా కోళ్లు 75% గుడ్లను ఉదయం పూట పెడుతూ ఉంటాయి, కానీ కోయల పక్షుల గుడ్లను మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సమయంలో పెడతాయి. ఈ పక్షులు వాటి మొదటి సంవత్సరంలో పెట్టిన మొత్తం గుడ్లలో 48% మాత్రమే 2వ సంవత్సరంలో పెడతాయి కనుక 2వ సంవత్సరంలో ఈ పక్షుల పెంపకం అంతగా లాభదాయకం కాదు. మనము కోయల పక్షులను కనుక మాంసం ప్రకారం కోసం పెంచినట్లయితే వీటికి ప్రత్యేకంగా మాంసం కోసము తయారు చేసిన రకాలని మనం పెంచడం మంచిది. సో ఇవి 5 వారాల వయసు నుంచి మార్కెటింగ్ ఏజ్ వస్తాయి కాబట్టి అప్పటి నుండి మనము మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. కోయల పోషణకు అయ్యే ఖర్చు మొత్తం కోయల పెంపకానికి అయ్యే ఖర్చు పోషణకి సుమారుగా 70% పైగా ఉంటుంది. అంతేకాక సరైన పెరుగుదలకు మరియు అధిక గుడ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వటం చాలా అవసరం. పోషకాహారంలోని విలువలు పక్షుల వయస్సు మరియు గుడ్ల ఉత్పత్తి స్థాయికి అనుగుణంగా ఉండాలి. 3 వారాల వయసు వరకు మనము 24 నుండి 28% ప్రోటీన్లు అనగా స్టార్టర్ దానా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రోయర్ దానా మరియు లేయర్ దానాలో 20 నుండి 22% ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత లేయర్ కోళ్ళ పక్షులకి కాల్షియం అధికంగా ఉండే దానా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధుల విషయానికి వస్తే కోయల పక్షులు కోళ్లతో పోలిస్తే వీటికి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ. కోయల పక్షులు మొదటి 2 వారాల వయసులో వాతావరణ పరిస్థితులని ముఖ్యంగా చలిని తట్టుకోలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల బ్రూడింగ్ దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో కోయల పక్షుల లోపల మనకి కాక్సిడియోసిస్ లాంటి తర్వాత మరియు ఆస్ట్రిజిలోసిస్, అల్సరేటివ్ ఎంటరైటిస్ లాంటి వ్యాధులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సో వీటిని మనము సులభంగా కోళ్ళ గృహాల్లో సరైన పరిశుభ్రతను పాటిస్తే ఈ వ్యాధులని నివారించవచ్చు. కోళ్ళ ఆహారం, త్రాగునీరు అందించడంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నచో కోళ్ళు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది.
1: పొలం పుల్ల కార్యక్రమంలో కంజుపిట్టల పెంపకం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పుల్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు

బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఏ కోడూరు జిల్లా పరిషత్ హైస్కూలు సమీపంలోని ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోటకు చేరుకుని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతి చేరుకుంటారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు.

0: హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. లండన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణతో ఆక్స్ఫోర్డ్ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన నైపుణ్యాభివృద్ది అవకాశాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 84 మంది లబ్ధిదారులకు 44 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బీసీలు రాజకీయంలోకి ఎక్కువ రావటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు బలపడతారు. ఎన్నికలు అక్టోబర్ లోపల పెట్టేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏ కారణం చేత కూడా బలహీన వర్గాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ ఇచ్చాం. డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ త్వరలో ఇస్తుంది. ఎటువంటి అవకాశం తీసుకోకుండా బలహీన వర్గాలకి రాబోయే ఎన్నికల్లో మేలు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రకటించాం.
0: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 36 కోట్ల 60 లక్షల రూపాయలతో రేడియోథెరపీ లీనాక్ యంత్రాన్ని ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఇందుకు అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కాకినాడతో పాటు 7 జిల్లాల పరిధిలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా అందుబాటులోకి రానుందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగాలపల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొంతమేర నీరు వచ్చిందన్నారు. ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ఇది ఎల్నీఓ ప్రభావం ఉంది, ఇది ప్రకృతిది. ఇప్పుడు ఏ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో చోట పడుతున్నాయి, ఓ చోట పడడం లేదు. పరిశ్రమలకైనా ఇంకొకరికైనా రైతుల పక్షపాతం ఉండేది మేము. రైతు సోదరులు కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము, ఈ ఎల్నీఓ ప్రభావం ఉందని కూడా మీకు కూడా తెలుసు, ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో సహా 11 దేశాలకు చెందిన క్రీడామంత్రులు, అధికారులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. క్రీడాభివృద్ధిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈరోజు తోట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడామంత్రుల సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, వసతి, రవాణా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో విశిష్ట నటిగా గుర్తింపు పొందారు. 1931 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె రేడియో నాటికలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

0: అనంతరం చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం, పిచ్చిపుల్లయ్య, రోజులు మారాయి, పసుపు కుంకుమ, ఆదర్శం సహా వందలాది తెలుగు సినిమాలలో నటించారు. నంది అవార్డులు, పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేలా రాష్ట్రంలోని 44,000 చెరువులను సంరక్షించాల్సిన అవసరముందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టి వాటిలో నీటిని నిల్వ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్, రాజేంద్రనగర్లో ఎల్నినో ఎదుర్కొనేందుకు వీబీ జీరాంజీ పథకం సమీకృత వ్యవసాయ కుంటల పాత్రపై నిర్వహించిన కార్యశాలలో మంత్రులు వాకిటి శ్రీహరి, ధనసరి సీతక్కలతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో స్టార్టర్లతో నిరంతరం మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృధా చేయకుండా పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని మంత్రి అన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1717 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో
2: సమాప్తం. ప్రవాచిక రుచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ పరిష్కారాః తస్య ప్రశాసనస్య కృతే బాధ్యతా న అపితు ప్రతిబద్ధతా దృఢ విశ్వాసశ్చ. తేనోక్తం యత్ ప్రశాసనస్య నీతయః జన కళ్యాణపరాః వికాసోన్ముఖాః ప్రగతివర్ధకాశ్చ సంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ఇకోనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యేతత్ మంచం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యత్ తస్య ప్రశాసనేన పరిష్కారేభ్యః స్పష్టా యోజనా నిర్మితా అస్తి. యస్యాం ప్రాథమికతా శాసనస్తరీయ పరిష్కారేభ్యః ప్రదత్తా అస్తి. స ఉక్తవాన్ యత్ దేశస్య భవిష్యం సురక్షితం కర్తుం భారతం నీతి నిర్మాణ స్తరే నవ పరిష్కారాన్ కరోతి.
3: 15 అగస్త్ కో मैंने लाल किले से सप्त धारा की, सप्त शक्तियों की बात की है और इसलिए भारत आज पॉलिसी लेवल पर नेक्स्ट जनरेशन रिफॉर्म्स कर रहा है ताकि हमारा फ्यूचर सुरक्षित हो. गवर्नेंस पर रिफॉर्म्स कर रहा है, ईज ऑफ लिविंग के लिए रिफॉर्म्स कर रहा है.
2: प्रधानमंत्री उक्तवान यत् तस्य प्रशासनम् केवलम् नियमेषु परिवर्तनम् न करोति अपितु तेषां नियमानां पृष्ठे विद्यमानायाः सम्पूर्णदृष्टेः परिवर्तनमपि करोति. सः उक्तवान् यत्

0: पूर्वं नियमसम्बद्धदृष्टिः अनुमतिपर्यन्तं निषिद्धम् इति आसीत्। अधुना च प्रशासनं तामदृष्टिं परिवर्त्य निषेधपर्यन्तम् अनुमतम् इति दिशि अग्रेसरति। भारतस्य अध्यक्षतायाम् आयोजितं ब्रिक्स पर्यटनमन्त्रिणाम् उपवेशनं ह्यः जयपुर घोषणापत्रं सर्वसम्मत्या स्वीकरणेन सम्पन्नम्। एतत् घोषणापत्रं ब्रिक्स सदस्य देशानां मध्ये पर्यटनक्षेत्रे सहयोगं सुदृढीकर्तुं कार्ययोजना प्रददाति। घोषणापत्रे सहयोगस्य प्रमुखक्षेत्राणि निर्दिष्टानि सन्ति। एतेषु पर्यटनक्षेत्रे कृत्रिमबुद्धेः उपयोगः, स्थायी पर्यटनपद्धतयः, कौशलविकासः, अबाधितयात्रायाः सौविध्यानि च सम्मिलितानि सन्ति। उपवेशनस्य अध्यक्षतां केन्द्रीय संस्कृति पर्यटन मंत्री गजेन्द्र सिंह शेखावतः राजस्थानस्य जयपुरे अकरोत्। अनेन सहैव अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायाम् आयोजितस्य ब्रिक्स पर्यटन कार्यसमूहस्य अपि समापनम् अभवत्। केन्द्रीय गृहमंत्री अमित शाहः पुनरुक्तवान् यत् अवैध प्रवासिनां विरुद्धं शून्य सहिष्णुता नीतिः निरन्तरं प्रवर्तिष्यते तथा अवैध प्रवासिनां परिचय निष्कासन निर्वासन सम्बद्धा प्रक्रिया कठोरतया क्रियान्विता भविष्यति। असौ उक्तवान् यत् देशात् प्रत्येकस्य अवैध प्रवासिनः निर्वासनं प्रति प्रशासनस्य प्रतिबद्धता सर्वोच्च प्राथमिकता अस्ति। असौ एतदपि उक्तवान् यत् जन सांख्यिकीय परिवर्तनं पूर्णतया निरोद्धुं प्रयत्नः करिष्यते। गृहमन्त्री ह्यः पश्चिमबंगालस्य सिलीगुड़ी नगरे कावाखाली प्रांगणे भारतीय न्याय संहितायाः विषये षड् दिवसीय अवबोधन प्रदर्शनीम् उद्घाट्य एकां सभां सम्बोधयन् एतत् उक्तवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः आगामि मासस्य पञ्चमदिनांके नवदिल्ल्यां स्थिते विज्ञान भवने अष्टचत्वारिंशत् विद्यालयीय शिक्षकेभ्यः राष्ट्रिय शिक्षक पुरस्कारान् प्रदास्यति। शिक्षा मन्त्रालयेन संसूचितं यत् विद्यालयीय शिक्षकाणां चयनं जनपदस्तरे, राज्यस्तरे तथा राष्ट्रियस्तरे विद्यालय शिक्षा साक्षरता विभागेन त्रिचरणात्मक चयन प्रक्रियया कृतम्। चयनिताः अष्टचत्वारिंशत् शिक्षकाः सप्तविंशति राज्येभ्यः, सप्त केन्द्रशासित प्रदेशेभ्यः अथ केन्द्रप्रशासनस्य षड् संस्थाभ्यः च सन्ति। चयनितेषु अष्टचत्वारिंशत् शिक्षकेषु षड्विंशतिः पुरुषाः, द्वाविंशति च महिलाः सन्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य पूर्व मध्य प्रदेशे प्रचण्डात् अतिप्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। असम, सिक्किम, मेघालय, नागालैण्ड, मणिपुर, मिजोरम, त्रिपुरा राज्येषु सोमवासर पर्यन्तं प्रचण्ड वृष्टेः सम्भावना वर्तते। अद्य दिल्ली, पंजाब, हरियाणा, बिहार, छत्तीसगढ़, पूर्वोत्तर प्रदेश, ओडिशा, उत्तराखण्ड, हिमालयीय प्रदेशानां केषुचित् भागेषु अपि समान स्थितेः सम्भावना वर्तते इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ
2: आकाशवाणी श्री एस पुरुषोत्तम अंदिंचिन महबूबाबाद जिल्ला समाचार लेख विंटारु।
3: వెనుకబడిన కొత్తగూడ, గంగారం మండలాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. కొత్తగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెండు మండలాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీనాయక్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి శిరీష తెలిపారు. పుట్టిన గంటలో

0: శిశువుకు తల్లిపాలు పట్టించాలని, పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వటం అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం అందిస్తూ 2 ఏళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయ్ తెలిపారు. మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 19.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, త్వరలోనే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆంగ్ల భాషలో సమర్థవంతమైన బోధన అందించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయ బోధన పద్ధతులకు బదులుగా విద్యార్థి కేంద్రిత ఆలోచనాత్మక సృజనాత్మక బోధనా విధానాలను తరగతి గదుల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, అనుభవాత్మక బోధన, సమగ్ర మూల్యాంకన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గతంలో ఉన్న 555 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 16 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 571 చేరింది. తాజా ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 436,956 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 215,467 మంది పురుషులు, 221,450 మంది మహిళలు, 39 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 11,425 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ముసాయిదా జాబితాను పరిశీలించి తమ వివరాల్లో ఏవైనా మార్పులు లేదా తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే 6 తడి పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ సూచించారు.
1: శ్రీ ఎస్ పురుషోత్తం అందించిన మహబూబాబాద్ జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి ఇలేళ్ల సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. సంస్కరణలు తన ప్రభుత్వానికి ఎలాంటి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢమైన విశ్వాసానికి సంకేతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ విధానాలు ప్రజల అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ఆయన చెప్పారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను, భవిష్య ప్రణాళికను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
2: హమ్నే రిఫార్మ్స్ కో లేకర్ ఏక్ క్లియర్ రోడ్ మ్యాప్ బనాయా. ఇస్ రోడ్ మ్యాప్ కి ప్రముఖ దిశా రహీ హై గవర్నెన్స్ లెవెల్ కే రిఫార్మ్స్ హో. ఇస్కే లియే ఆజ్ 21

0: 21वीं सदी के भारत में हम सिर्फ रेगुलेशन नहीं बदल रहे, हम रेगुलेशन की पूरी फिलॉसफी बदल रहे हैं.
1: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందని ప్రధానమంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మార్చడమే మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రస్తావించారు. గతంలో నిబంధనల పట్ల అనుమతించేంతవరకు నిషేధించింది అనే దృక్పథం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం ఆ దృక్పథాన్ని మార్చి నిషేధించబడింది మినహా అన్నీ అనుమతించినవే అనే విధానం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలాగా వారిని కొరతలోనే ఉంచడమే గత పాలకుల విధానమని ప్రధానమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగం కారణమైందని, అయితే తమ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ నమూనాతో కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం గురించి కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, వనరుల ఆయుధీకరణ, పెరుగుతున్న అపనమ్మకం కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచం భారత్ను అభివృద్దికి ఒక కేంద్రంగా చూస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా అంచనా వేస్తోందని మోదీ చెప్పారు. దేశ అభివృద్దికి ఊపునిచ్చే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన చెబుతూ, ఇటీవలి ప్రపంచ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలు దేశాల మధ్య పరస్పర అనుసంధానాన్ని ప్రత్యక్షంగా చూపాయని ఆయన చెప్పారు. సామూహిక ప్రగతి స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెబుతూ, దేశంలో G20 అధ్యక్ష స్థానంలో ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనే నినాదంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. పౌరుల అవసరాలు దేశ అభివృద్ది ప్రాధాన్యతలను కేంద్ర బిందువుగా ఉంచుకుని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని కూడా మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం 1129 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమాబలకు అందజేశాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఇందుకు గాను ఆయన ప్రశంసించారు. సరిహద్దు కంచెకు అవసరమైన భూమి కోసం చేసిన అభ్యర్థన 2014 నుండి పెండింగ్లో ఉందని, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతంలోని రాణిడంగాలో ఉన్న సశస్త్ర సీమాబల్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా తెలియజేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి జాతీయ భద్రతను పరిరక్షించేందుకు సరిహద్దు కంచెను పూర్తి చేయడం చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అన్నారు. అక్రమ వలసల పట్ల ప్రభుత్వం తన జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరుగుతాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఈరోజు జరగనుండగా క్రీడా మంత్రుల సమావేశం రేపు జరుగుతుంది. ఈ సమావేశాలకు యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అధ్యక్షత వహిస్తారు. అలాగే యువజన వ్యవహారాలు క్రీడాశాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. యువజన అభివృద్ది, సాధికారతలో సమాజాన్ని బలోపేతం చేయడంపైన యువజన మంత్రుల సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుందని, విద్యా నైపుణ్యాభివృద్ది, పారిశ్రామిక స్ఫూర్తి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్దిపై చర్చలు జరుగుతాయని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశీయంగా ఉన్న డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉంచేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరిగాయి. ఇటీవలి చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులుంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఎంపీఎంఎస్ను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉత్పత్తి స్థాయిని పెంచడం, మొబైల్ తయారీ సప్లై చైన్ను బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి దీటుగా భారత మొబైల్ తయారీ రంగాన్ని మలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మొబైల్ బ్రాండ్లను అభివృద్ది చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది. ఎంపీఎంఎస్లో 2 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం, భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ఉన్నాయి. న్యూఢిల్లీలో మీడియాతో ఈ విషయం తెలియజేస్తూ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని, భారతీయ యాజమాన్యంలోని మొబైల్ బ్రాండ్లు మేధో సంపత్తి డిజైన్ అభివృద్ధికి ఈ పథకం గణనీయంగా ఊపునిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: Mobile phone production cumulative, which was about 22 lakh crore, will be doubling in this period. It will go up to 40 lakh crore. That's a big, big thing. And as you know, last year, smartphone as a category, as a product, was the largest exported item out of India. That position will be retained. That position will be further strengthened. Electronics manufacturing became the third largest category. That will also get sustained now with all these initiatives.
0: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేశారు. ఢాకాలోని బంగభవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ఉప స్పీకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బీఎన్పీ సీనియర్ నాయకుడైన ఆలంగీర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలో 255 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నికలో గెలుపొందారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికే చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ మ్యాచ్లో టాప్ సీడ్ ల్యూ షెంగ్షు టాన్నింగ్ చైనా క్రీడాకారులతో తలపడతారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఈ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్స్లో భారతీయ జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అయనంపూడి శ్రీలక్ష్మి గారి కవితాపట్నం విందాం.
1: కవితా శీర్షిక దరహాస చాలనం. ఎక్కడైనా రైతులు కనిపిస్తే క్రాప్ హాలిడే ప్రకటించి అత్యవసర పంటగా నవ్వుల పంట వేయమని చెప్పండి. కల్తీ లేనివి, నాసిరకం కానివి, తాలు రానివి, పుచ్చులు పట్టని నవ్వుల విత్తులు విత్తమని వేడండి. నవధాన్యాలు పండే భూముల్లో నవ్వుల్ని ఎందుకు పండించలేమో ఆలోచించమనండి. అన్నం పెట్టి మనిషిని బ్రతికించినట్టే నవ్వుల్ని పంచి

జగతిని వెలిగించమని వేడండి. అప్పుడు ఎంచక్కా ఎక్కడికెళ్ళినా జేబుల్లోనూ బ్యాగుల్లోనూ కాసిన్ని నవ్వుల్ని పోగేసుకు వెళ్ళొచ్చు. నవ్వుల్లేని నిరుద్యోగులు, నవ్వేరాని నిర్భాగ్యులు ప్రపంచమంతా ఉన్నారుగా. నవ్వులేని నిరుద్యోగులు, నవ్వేరాని నిర్భాగ్యులు ప్రపంచమంతా ఉన్నారుగా. వారికి కొన్ని నవ్వుల్ని దానం చేద్దాం. కృత్రిమంగా నవ్వుల్ని పులుముకొని పెదాలు సాగిన జబ్బున్న వారికి నికార్సైన నవ్వుని లేపనంగా అద్దేద్దాం. నికార్సైన నవ్వుని లేపనంగా అద్దేద్దాం. నవ్వుదానం మహాదానం. నవ్వు ప్రసాదం పంచిన కొద్దీ పెరిగే అక్షయం. నవ్వగలిగినంతకాలం మనిషికి లేమీ ఉండదు. నవ్వున్నంతకాలం జగతికి కరువు ఉండదు. ఏ డబ్బు తెగులు మనసుకు పట్టిందో నవ్వులు మృగ్యమయ్యాయి. ఆరోగ్య భాగ్యానికి తూట్లు పడ్డాయి. నచ్చినవి కడుపు నిండా తినగలగటం, దిగుళ్ళు లేకుండా మనసారా నవ్వగలగటం. నచ్చినవి కడుపు నిండా తినగలగటం, దిగుళ్ళు లేకుండా మనసారా నవ్వగలగటం చెయ్యలేని మనిషి జీవగర్రలేని పంట పొలం కదా. మనసారా నవ్వగలగటం చెయ్యలేని మనిషి జీవగర్రలేని పంట పొలం కదా. పదండి నవ్వుల బస్తాల్ని ఎడ్లబండి మీద వేసి లోక ప్రయాణం మొదలెడదాం. నవ్వుల బస్తాల్ని ఎడ్లబండి మీద వేసి లోక ప్రయాణం మొదలెడదాం. చేతి సంచులై తెచ్చుకుంటారో, హృదయ కవాటలనే తెరిచి పట్టుకుంటారో వారిష్టం. మనం నవ్వుల్ని పంచేస్తూ పోదాం. వారిచ్చే ప్రతిఫల నవ్వులతో మన బస్తాలు మళ్ళీ నిండుతూ వస్తాయి. అవును మిత్రమా, డబ్బు ఇస్తే వెనక్కి రాదు. నవ్వుల్ని ఇచ్చి చూడు. ఎన్నెన్ని నవ్వుల సీతాకోక చిలుకలు నీకూడా వస్తాయో. కరచాలనాలు మానేసి దరహాస చాలనాలు మొదలెట్టు. ప్రతి మనసు నిన్ను మనసారా ఆలింగనం చేసుకుంటుంది. ప్రతి ప్రాంతం నీకు పాదక్రాంతం అవుతుంది. హరివిల్లులు ఆకాశంలో కాదు, హరివిల్లులు ఆకాశంలో కాదు చిరునవ్వుల్లో కూడా పూస్తాయన్న కొత్త సత్యం అనుభవంలోకి వస్తుంది. హరివిల్లులు ఆకాశంలోనే కాదు చిరునవ్వుల్లో కూడా పూస్తాయన్న కొత్త సత్యం అనుభవంలోకి వస్తుంది. నీళ్ల మీద సింగిడి. నువ్వనుకుంటావు బతుకమ్మ పూల పండుగ, ఆడబిడ్డల పండుగ అని. నువ్వనుకుంటావు బతుకమ్మ పూల పండుగ, ఆడబిడ్డల పండుగ, పర్యావరణ పండుగ, పడుతుల పండుగ, చెరువుల పండుగ, చెలికల పండుగ అని. అంతేనా? ఓ వీరుడా, ఒక్కసారి ఇటు మర్రి చూడు. బతుకమ్మ అంటే బతుకు కొనసాగింపు కోసం ఉనికిని ఊపిరిని అందించే పండుగ. బతుకమ్మంటే బతుకు కొనసాగింపు కోసం ఉనికిని ఊపిరిని అందించే పండుగ. బతుకమ్మ ఓ పోరాట యోధ. మట్టి సంస్కృతి మూలాలలోంచి యుద్ధ వ్యూహాన్ని ఎలా చెక్కాలో చెబుతుంది. బతుకమ్మ ఓ వైద్యురాలు. పూల పుప్పొడులతో చెరువును శుద్ధి చేసి కొత్త నీటిని వస్త్రకాయితం పడుతుంది. బతుకమ్మ ఓ సంఘ సంస్కర్త. పేద పూలను చక్కంగా పేర్చి అడవి పూలనే దేవత లెక్క కొలిచి అందరినీ ఒక దగ్గర చేరుస్తుంది. బతుకమ్మ ఓ చిత్రకారిణి. సిబ్బి పేర్చినప్పటి నుంచి నీళ్లల్లో నిమజ్జనం చేసే వరకు అందరి బ్రతుకు చిత్రాలను ఒడిసిపడుతుంది. బతుకమ్మ ఓ నృత్య గురువు. విభిన్న భంగిమలను రూపొందించి పాదానికి హస్తానికి లయను నేర్పిస్తుంది. బతుకమ్మ ఓ సంగీత స్రష్ట. కొత్త రాగాలను కనిపెట్టి శృతిరాని వారితో సైతం స్వరాలు పలికిస్తుంది. బతుకమ్మ ఓ కవి. ఆశువుగా పదాలను అల్లి సరికొత్త జానపదాలను కలనేస్తుంది. బతుకమ్మ వేలాది వర్ణాల నవ ఉషస్సు. నీళ్ల మీద పురివిప్పిన ఇంద్రధనస్సు. బతుకమ్మ వేలాది వర్ణాల నవ ఉషస్సు. నీళ్ల మీద పురివిప్పిన ఇంద్రధనస్సు. బతుకమ్మ వేలాది వర్ణాల నవ ఉషస్సు. నీళ్ల మీద పురివిప్పిన ఇంద్రధనస్సు. కవితా శీర్షిక నీటి ముల్లె. చెరువంటే వందల తరాల తాళపత్ర గ్రంథం. వేల ఏళ్లుగా పరిమళిస్తున్న తడిగంధం. చెరువంటే నా తెలంగాణ తల్లి ఈ నేల మీద నాటిన

నీటి చుక్కల మొక్కలే. ఈ మట్టి మీద పండించిన వడ్ల గింజలే కదా, కరువుకే కరువు తెప్పించిన కల్ప వల్లులు కదా, ఊరి వాకిట్లో పేర్చిన నీటి బతుకమ్మలు కదా. చెరువు సముద్రమంత నడకలు నేర్చింది కాకపోవచ్చు, నదంత నాగరికతలో ప్రవహించకపోయి ఉండొచ్చు, కానీ అది ఆకాశమంత విశాలం, అగాధమంత గంభీరం, తలవంచని మేరు కిరీటం, తలయెత్తిన సాగర కిరటం, తడబడినప్పుడు వెన్ను తడుతూ, పొరబడినప్పుడు పాదాలు నిలబెడుతూ, మన కంట్లో నలుసు పడితే తన వంట్లో నీరు చిమ్ముతూ, యుగాల నుండి మనకు మెతుకు రుచిని గుండె నిండా నింపింది, బతుకు జాడని ఊరంతా వంపింది. ఇప్పుడు చెరువు మ్యూజియంలో బొమ్మైపోయింది, గూగుల్స్ సెర్చ్ నాట్ ఫౌండ్గా ప్రత్యక్షమైంది, గూగుల్ సెర్చ్లో నాట్ ఫౌండ్గా ప్రత్యక్షమైంది. చెరుకు గడలకే తీపిదనాన్ని ఇచ్చే మా బెల్లాల చెరువు మచ్చుకైనా లేకుండా పోయింది. పచ్చని పైరు పంటలను ఈ మట్టి మీద అల్లిన అల్లీ సాగర్, పచ్చని పైరు పంటల్ని ఈ మట్టి మీద అల్లిన అల్లీ సాగర్ జియోగ్రఫికల్ చిరునామాను వెతుక్కుంటుంది. ఆడబిడ్డలందరి పాదాలకి పసుపు రాసిన పసుపు వాగు బురదగుంటై బేజారైపోయింది. జనాలందరికీ జావకాసి పోసిన జానకం పేట చెరువు జావకారిపోయింది, జాడ లేకుండా పోయింది. గంగాళంలా పొంగిపొరిలిన చెరువు ఇప్పుడు తాంబాలంలా మారింది. దశాబ్దాల అన్యాయాల ఫలమిది, ఆరు కాలాల అరణ్య గోస ఇది. వెంటిలేటర్పై మూలుగుతున్న చెరువుకి ఇక కొత్త ఆక్సిజన్ ఇవ్వాలి. సేత్య సంభాషణలో మూగపోయిన చెరువుని ఇక రీఛార్జ్ చెయ్యాలి. నిధులొద్దు, నీతులొద్దు, నిక్షేపాలొద్దు, ఆక్షేపణలొద్దు, మనకు నీళ్లు కావాలి, మన మనుగడకి ఆనవాళ్లు కావాలి. చెరువు శతవసంతాల తల్లి దీవెన, చెరువు రామకోటి కీర్తన, చెరువు మనందరి కళల కానాచి, రేపటి కళల తివాచి. చెరువంటేనే పల్లెసీమ, చెరువు ఉంటేనే పాడే పంట. చెరువు ఊరికి ఊపిరితిత్తులు, పల్లెకి పట్టడన్నం పెట్టే దాన కన్నులు. చెరువును బతికించడం అంటే ఊరికి ఊపిరి ఊదినట్టే, జనానికి జీవగంజి పోసినట్టే. ఓయి మానవ, ఓయి మహర్షి, మరయంత్రమా మనోమృగమా, తరాల నుండి మనందరికీ జన్మనిచ్చిన చెరువు ఇప్పుడు పునర్జన్మ కోసం ఎదురుచూస్తుంది. ఆదిమ క్షణాల నుండి మనకు స్థిర జీవనాన్నిచ్చిన చెరువు ఇప్పుడు కాసింత స్థలం కోసం నీ వంక చూస్తోంది. చెరువు ఇప్పుడు ఓ ఖాళీ నీటి గుమ్మి, దాన్ని పూడిక తీసి నీటి ధాన్యాన్ని నింపాలి. చెరువు మన అవ్వాతాతల భోషాణం పెట్టే, తుప్పుని తీసి జలనిధులతో నింపాలి. చెరువు మన సమిష్టి వృక్షం, చెయ్యి చెయ్యి కలిపి అలల నీటి కొమ్మల్ని చెక్కాలి. చెరువు మార్గమధ్యంలో మనం వదిలేసిన మన కన్న తల్లి, చెరువు మార్గమధ్యంలో మనం వదిలేసిన మన కన్న తల్లి. శరణు వేడి తిరిగి మన ఇంటికి తెచ్చుకోవాలి, శరణు వేడి తిరిగి మన ఇంటికి తెచ్చుకోవాలి. కవితా శీర్షిక వెన్నెల దుఃఖం. అందరూ అనుకుంటున్నట్టు ఉత్త స్నానాల గది కాదు మా బాత్రూం. స్వరపేటికలో నొక్కబడ్డ దుఃఖం గీతాలాపన చేసే రికార్డ్ రూమ్. కంటిగోళంలో నిత్యం కాగే కన్నీళ్లు పొంగి పొరలే స్ట్రాంగ్ రూమ్. జీవన వేదిక మీద అద్భుత నటనకి శ్రీకారం చుట్టే గ్రీన్ రూమ్. అత్తగారి ఆరళ్లకు, ఆడపడుచు వేధింపులకు, ఆఫీసుల్లో సాధింపులకు, ఇరుగమ్మల వెటకారాలకు వెక్కిళ్ళు పోతున్న గుండెకు ఓదార్పునిచ్చే ఐసీయు. ఎడారి అనుభూతుల్లోకి దాహార్తిని తీర్చే ఒయాసిస్సు. నాన్న స్పర్శ, అమ్మ మమత, స్నేహార్తి సౌజన్యపు కీర్తి తెలిసొచ్చేదిక్కడే. ఫ్రాయిడ్ నాటకానికి తెరలేచేది ఇక్కడే. గొల్లుమనే మనసును జిల్లుమనే నీళ్లతో తడిపేసి చేదు మాత్రల చిరస్మృతుల చిట్టాలు విప్పుకొని ఏడ్చిన మొక్కానికి నీటి పౌడర్ అద్ది ఆరని అశాంతి జ్వాలల్ని మనోజలంతో చల్లబరిచేది ఇక్కడే. బాత్రూం అంటే మరిగే మనోవ్యధల్ని నీటి డోలల మధ్య నయం చేసే ప్రకృతి వైద్యం కదా.

0: బాత్రూం అంటే మరిగే మనోవ్యధుల్ని నీటి డోలల మధ్య నయం చేసే ప్రకృతి వైద్యం కదా. ముడతలు పడ్డ వయసైనా మిసమిసలాడే సొగసైనా ఒకే దృష్టితో చూసే అర్థం కదా. ఒంటి మీద దెబ్బలు, మనసు మీద వాతలు, కడుపారా కన్నీళ్ల రాగాలు తీసేది ఇక్కడే కదా. ఖుషీగా సరిగంగ స్నానాలు చేసినా కనుపాపల్లో ఉబికే అశ్రువులు, గొంతుల్లోకి ఎగిసొచ్చిన వేదనలు చెంపలపై జారేదిక్కడే కదా. ఏడుపు కూడా నిషేధించబడిన గృహరాజ్యంలో కుళాయి తిప్పి మనసారా ఏడ్చే స్వేచ్ఛా మందిరం కదా. అప్పగింతల్లో అమ్మని వదిలి వచ్చేశాక నాకు దొరికిన మరో అమ్మ ఒడి కదా. చల్లనీళ్లు పాడే లాలిపాటల బాల్యం, చల్లటి నీళ్లు పాడే లాలిపాటల బాల్యం, గోరువెచ్చని నీళ్లు తల్లంటి పోసే ప్రౌఢ యవ్వనం కెరటాలై ఎగిసేది ఇక్కడే కదా. ఆవేదనల్ని సబ్బులా అరగదీసి దండెం మీద చీరలా మనసును ఆరేసి దేహంపై సున్నిపిండిలా ఆలోచనలకు నలుగుపెట్టే స్నానాల గది నా మనోజ్ఞానాల గది కదా. ఇక్కడికి రాకముందు మనసు బాధపడినప్పుడల్లా అమ్మ కొంగులో తలదాచుకునేదాన్ని, గుండె చెదిరినప్పుడల్లా నాన్న చేతిని గట్టిగా పట్టుకునేదాన్ని. ఇప్పుడు నా ఇంట్లో మనసు ఛిద్రమైనా గుండె శకలమైనా బాత్రూంలోకి పరిగెడుతున్నా. ఇక్కడ బాహ్య అందమే కాదు, భావ సౌందర్యమూ రెక్కవిప్పుకుంటుంది. వయస్సు వర్చస్సుల డైలమాలను దాటి మనసును విప్పార్చుకుని విహంగమవుతుంది. ఉమ్మనీటి చెమ్మ తగలని శరీరం, ఉప్పటి కన్నీళ్ల రుచి చూడని తలగడ, వెన్నెల దుఃఖం ఒక్కసారైనా కురవని సహస్ర చంద్ర దర్శనాలు, రోదనల రాగాలు వినని బాత్రూం, మానవి ఉండవు కాక ఉండవు.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి కవితాపట్నం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టిరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టుల ఈ సమస్య గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: కొన్ని సందర్భాల్లో ఈ ఏవీ ఫిస్టులతో బాధపడి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు, బ్రెయిన్లో కాయిల్స్ పెట్టారు అనే మాట వింటుంటాము. ఈ ఏవీ ఫిస్టుల అంటే ఏంటి డాక్టర్ గారు?
1: ఏవీ ఫిస్టుల అంటే దాని మాటలో ఉన్నట్టుగానే ఆర్టీరియో

0: వీనస్ ఫిస్టుల. దానిని తెలుగులో కానీ మనం తర్జుమా చేసుకుంటే ఆర్టరీ అంటే ధమని, అంటే దాని నుంచి ప్రవాహించే రక్తం మంచి క్లియర్ రక్తం. రెండోది వీనస్, వీనస్ అంటే శిర, అంటే దానిలో వెళ్ళేది చెడు రక్తం, కొంచెం కలుషితమైన, అంటే దానిని ఇంకా ప్యూర్ చేయాలి. దీని నుంచి వెళ్ళేది కరెక్ట్ అయిన మంచి రక్తం, అంటే డైరెక్ట్గా ఆర్టరీ నుంచి శరీరంలో అన్ని భాగాలకు కూడా అది సరఫరా జరుగుతూ ఉంటుంది. శిర నుంచి రక్తం వెళ్తుంది గుండెకి, గుండెలో సరఫరా సాఫీ అవుతుంది, అక్కడ నుంచి శరీరంలో అన్ని భాగాలు గుండెకు కూడా దాన్ని సరఫరా అవుతుంది. అది ఏ పని చేయాలన్నా రక్తం అవసరం కదండి. దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాణవాయువు ప్రసరణ చాలా ముఖ్యం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ ఈ ధమని శిర అంటే ఆర్టరీ వీనస్ కానీ కలవడం జరిగింది అనుకోండి, ఎంత ఇబ్బంది.
1: అంటే ఒక దాంట్లో ఒకటి బైపాస్ అయిపోయి
0: ఎక్కడో ఒక దగ్గర రెండింటిలో ఒక సంధానం అనుసంధానం జరిగింది అని. అంటే దానికి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల ఈ రెండు ఆర్టీరో వేనస్ ఫిస్టులా అని ఉంటుంది. దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే ఆర్టీరో వేనస్ మాల్ ఫార్మేషన్ అని కూడా అంటారు.
1: అంటే పుట్టుకతో వచ్చిన
0: లోపం, అది బ్రెయిన్ లోపల లోపల వస్తుంది. ఆర్టీరో వేనస్ ఫిస్టులా అనేది కన్ను ఆ ప్రాంతంలో కొంచెం వస్తూ ఉంటుంది. దీనికి ఒకటి కంజెంటల్, కామన్గా వచ్చేది కంజెంటల్ అంటే పుట్టుకతోనే వచ్చింది. అయితే పుట్టుకు నుంచి దాని తాలూకా పర్యవసానం కానీ లక్షణాలు కనబడకపోవచ్చు, పొడచూపకపోవచ్చు కొన్నాళ్ళ తర్వాత. దాని లక్షణాలు ఏముంటాయి, తలనొప్పి కానీ, వాంతులు కానీ, ఫిట్స్ మాదిరి రావడం కానీ, అది పగలవడం వల్ల ఏదైతే బ్రెయిన్లో హెమరేజ్ కానీ. అంటే ఎందుకంటే ఇక్కడ చిన్న మాట, ఈ ధమను నుంచి వెళ్ళేటువంటి తాలూకా ప్రెషర్ ఏదైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, శిరల నుంచి వెళ్ళేది ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసాయనుకోండి, ఆ శిరలో కూడా ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేది బ్రెయిన్ హెమరేజ్, చిట్లిపోయే అవకాశం. దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు.
1: ముఖ్యంగా మెదడు ప్రాంతంలో, కంటి ప్రాంతంలో ఉండే నరాలు చాలా పల్లసట్టుగా ఉంటాయి, తొందరగా చిట్లిపోయే అవకాశం
0: ఉంది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. కొంతమంది ఫిట్స్ మాదిరి రావచ్చు. సరే కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే కుడి కాలు కుడి చెయ్యి పక్కన ఉందనుకోండి బ్రెయిన్లో, ఎడమ కాలు ఎడమ చెయ్యి వీక్ అవచ్చు, పక్షవాతం మాదిరి రావచ్చు, ఇలాగ కొన్ని లక్షణాలు ఉన్నాయి.
1: డాక్టర్ గారు ఒక మాట అంటుంటారు, తలలో కుడి భాగంగా ఉండే మెదడు శరీరంలోని ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుందని, ఎడమ భాగంలో ఉండే మెదడు కుడి శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు?
0: 100%. ఇంకొక మాట దానిలో మనం యాడ్ చేసుకుంటే, మీరు చెప్పినట్టు కుడి భాగం మెదడులో ఉన్నటువంటి కుడి భాగం ఎడమ శరీరాన్ని కంట్రోల్ చేసేటట్టయితే, ఎడమ పక్కన ఉన్నది కుడి పక్కన ఉండేటువంటి కాలు చేతులు వారిని కంట్రోల్ చేస్తూ మాట తాలూకా కేంద్రం కూడా ఎడమ పక్కనే ఉంటుంది 99% మందికి. అందువలన ఎవరికైనా కానీ ఏదో ఈ కారణవంతరం వల్ల ఎడమ పక్కన కానీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, కుడి కాలు కుడి చెయ్యి పారాలసిస్ రావడం అనేది జరుగుతూనే మాటలో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే మాట మాట్లాడే కేంద్రం, స్పీచ్ సెంటర్ కూడా సృష్టికర్త అక్కడే అమర్చాడు ఎడమ పక్కనే. ఆ కారణం అన్నమాట.
1: డాక్టర్ గారు, ఈ ఏబి ఫిస్టులా అని మీరు చెప్పిన కొన్ని సింప్టమ్స్, వామిటింగ్స్ రావడం కానీ, పక్షవాతం లాంటి లక్షణాలు కనబడడం కానీ, స్థిరంగా నిలబడలేకపోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు అది పూర్తిగా పక్షవాతమేనా లేదంటే అసోసియేటెడ్ విత్ ఏవి ఫిస్టులా అని ఎలా నిర్ధారించుకోవాలి?
0: దానికి ముందు ఇక్కడ ఏమిటంటే రెండో కారణం ఒకటి ఉంది. నేను ఒకటి కారణం అని చెప్పాను, ఏది పుట్టినప్పటి నుంచి కాకుండా ట్రామాటిక్ అని. అంటే ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు తలకి ఏదైనా ఫ్రాక్చర్ అయింది, దాని పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, ధమనులు శిరలు ఏదో కారణాంతరాల వల్ల కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ట్రామాటిక్ అంటే దెబ్బ తగలడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. శాతం తక్కువ, ఎక్కువ శాతం ఏమిటంటే ముఖ్యంగాను కంజనిటల్.
1: డాక్టర్ గారు, చాలామంది మనం గమనిస్తుంటాము నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ ప్రెషర్ వల్ల బీపీ పెంచుకుంటున్నారు. ఆ బీపీని నిర్లక్ష్యం చేయడం వల్లను లేదంటే ఇతరత్ర కారణాల వల్ల పక్షవాతం రావడము చూస్తుంటాము.
0: అవును, సమావిష్య ఉద్భవించే అన్న దానికన్నా ఆల్రెడీ ఈ ఆర్టీరీ వెయిన్ స్మాల్ ఫార్మేషన్ లేకపోతే ఫిస్టులా ఉన్న వాళ్ళకి దాని తల లక్షణాలు తొందరగా రావడానికి, ప్రస్ఫుటించడానికి, ప్రతిబింబించడానికి కారణం అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ప్రెసిపిటేట్ అవుతుంది.
0: ప్రెసిపిటేట్
1: అలా కాకుండా కేవలం బీపీ వల్లనో, ఆందోళన వల్లనో, యాంగ్జైటీ వల్లనో వచ్చే అవకాశం తక్కువ అంటారా?
0: లే, అది తక్కువ. రెండుకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటంటే రెండు రక్తనాళాలు ఏవైతే శిరలు ధమనులు ఉన్నాలో వాటికి వాళ్ళంతటి వాళ్ళు కలుసుకుతాములు చేస్తున్నటువంటి పని కాకుండా ఏదన్నా కలిసిపోయినట్టు జరిగితేనే వచ్చే ఇబ్బంది అని ఆర్టీఎంఎస్. ఇంకొక మాట, మీరు కంటి దగ్గర అనుకోండి, ఇప్పుడు కంటి భాగంలో దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది, అప్పటికి పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ ఆర్టీరీకి వీనస్ కట్టి ధమనికి సిరకి కలయిక జరిగి దానిలో ఇబ్బంది రావడం వల్ల కన్ను బయటకు వచ్చి పెద్ద వాపులాగా వస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం.
1: కన్ను
0: గుడ్లా బయటకు వస్తాయి. ఎందుకు? వెనక నుంచి దాని ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కానీ మనం చూస్తూ ఉంటే అసలు కదులుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎడిటేటప్పుడు మనం పర్స్ ఎలాగైతే ఉంటుందో

0: దానిలో కదలికలు కూడా అలా కనబడుతూ ఉంటాయి. అది చూడగానే అసలు డయాగ్నోజ్ చేయొచ్చు. దానికి తోడు యాక్సిడెంట్ అయిందని కానీ మనకి ఒక హిస్టరీ ఉంటే ఇంకా 100% కరెక్ట్. సో దానికి ఇంకేం లేదు. ఒక చేయిబెట్టి చూస్తే ఒక ఇది ఉంటుంది, దాని నుంచి థ్రిల్ అంటాం. అంటే ఏదో కొట్టుకుంటున్నాడు, నార్మల్గా ఉండదు,
1: తడుతున్నట్టుగా
0: మన చేతికి. అదే కానీ స్టెత్స్కోప్ పెట్టి చూస్తే దానికి వచ్చి బ్రూయి అంటారు, బుయ్యి బుయ్యి బుయ్యి అనే సౌండ్ వస్తుంది, గుండె సౌండ్ లాగా. అంటే అది 100% ఇంకా అసలు ఏ ఎక్స్రేలు స్కాన్ లేకముందేనే ఈ రెండింటితోనే మన ఆర్టీరియో వేనస్ ఫిస్టుల కంటిముక్తి సంబంధించింది ఉంది మనం డయాగ్నోస్ చేయొచ్చు.
1: అనుభవజ్ఞులైన వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నట్లయితే తొందరగా దాన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అవును.
1: అలా కాకుండా వైద్య పరీక్షలు అంటే డయాగ్నోస్టిక్ చేసి నిర్ధారించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఏ ఏ పరీక్షలు చేయించాలి?
0: అంటే ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక అనుమానం ఉంటుంది ఏమన్నా ఆర్టీబియన్స్ మేల ఫార్మేషన్ అని. ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాగే బ్రెయిన్లో హెమరేజ్ వచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అది కొంచెం వేరే విభాగం. అదేమిటంటే రక్తనాళంలో ఒక భాగం, దానికి ధనంలకి సిమనలకు సంబంధం లేదు, అది వచ్చేది ఆర్టరీస్లోనే. అది ఏదో కారణాంతరం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కానీ, చిన్న పుట్టినప్పటి నుంచి ఒక చిన్న చోటు వీక్నెస్ ఉండి కాలక్రమేణ సంవత్సరాలు కొద్ది ఉండి ఉండి ఒకసారి పెద్ద బెలూన్ లాగా అయిపోతుంది, అది రప్చర్ అవుతుంది, దానిని ఎన్యూరిజం అంటారు. అది ఇంకా ప్రమాదకరమైంది. మన దేశంలో ఎన్యూరిజం అన్నది జనరల్గా 50-60 సంవత్సరాల్లోనూ, ఈ ఆర్టీరియోబియన్స్ ఫిస్టులాలు అవి అన్నవి 25-30 సంవత్సరాల్లో కూడా ఏది గణాంకాల ప్రకారం అది అందరూ చెప్తారు
1: కనబడుతుంది. డాక్టర్ గారు, ఏ ఏ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది?
0: అంటే ఇప్పుడు ఉన్న ప్రశస్తమైన పరీక్షలు అయితే సిటీ స్కాన్. సిటీ స్కాన్లో మనకు అక్కడ ఒక ఇబ్బంది ఉందని తెలుస్తుంది. దాని వివరాలు తెలియాలంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష ఒకటి ఉంటుంది, యాంజియోగ్రామ్ అని. ఏదైతే మడుగుండికి హార్ట్ అటాక్ వచ్చిందని దానికోసం యాంజియోగ్రామ్ చేస్తాం. అదే మాదిరి బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంజియోగ్రామ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏది కూడా నొప్పి లేకుండా ఏదో ఇక్కడ నుంచి క్యాథరీటర్ పెట్టకుండా సిటీవీ యాంజియోగ్రామ్, సిటీ వినోగ్రామ్ అని వచ్చాయి, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని వచ్చాయి. అంటే పేషెంట్కి ఏమి ఉండదు, ఒక ఇంజక్షన్ ఇవ్వడం అంతే, దానిలో అన్ని వివరాలు తెలుస్తాయి. లేదు ఇంకా మాకు ఏదన్నా మగాడిని కొంతమందికి ఏమిటంటే పాతకాలం వాళ్ళు ఇంకా పూర్తిగా కరెక్ట్ అయిన డీటెయిల్స్ తెలియాలంటే ఈ క్యాథరీటర్ స్టడీ ఏదైతే హార్ట్ కోసం చేసినట్టుగానే అక్కడ నుంచి ఒక క్యాథరీటర్ పంపించి దాన్ని బ్రెయిన్ వరకు ఎక్కడైతే రక్తనాళాలు ఇబ్బంది ఉందో అంతవరకు పరిపించి దాని వివరాలు కూడా మనం సేకరించవచ్చు.
1: ముఖ్యంగా ఈ డై ఇచ్చేసి ఏదో కాంట్రాస్ట్ అని అంటారు, దానివల్ల ఎలా తెలుస్తుంది అంటారు?
0: అంటే ప్లెయిన్ దానివల్ల చిన్న ఇబ్బంది ఏమిటంటే రక్తతామ ప్రవాహంలో పోయేటువంటి మందు ఉంటే తప్ప దాని పూర్తి వివరాలు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఎక్కువ ఇబ్బంది ఉంది, అర్జెంటుగా చేయాలా లేదా, ఎంత సైజు, ఎంత ప్రమాదం అని ఇన్ని వివరాలు తెలియవు ప్లెయిన్ దాంట్లో. ప్లెయిన్ దానిలో మనకు ఒక అనుమానం పడి చూపుతుంది ఇక్కడ ఉండొచ్చు అని, దానితో వైద్యం చేయలేం కదా, దానికి కాంట్రాస్ట్ అన్నది అవసరం.
1: అంటే నిర్దిష్టమైన అవగాహన రావడానికి కాంట్రాస్ట్ ద్వారా చేసినట్లయితే అది ఏ భాగానికి పాకింది, ఏ ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దాని అవసర తీవ్రతను కూడా నిర్ధారించి ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి వీలవుతుంది.
0: అవును
1: డాక్టర్ గారు, ఇది ఏబి ఫిస్టులాకు సంబంధించి డయాగ్నైజ్ అయింది అనుకున్న తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ఇది ఏ చోట్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మొదటి బ్రెయిన్ లో మాట్లాడుకుందాం. బ్రెయిన్ లో ఏబి ఫిస్టులా ఉందనుకోండి, దాని సైజును బట్టి ఉంటుంది. అదే కాకుండా ఎంత ఎక్కువ ఎంత ముఖ్యమైన రక్తనాళాలు, ఉదాహరణ మనం ఇందాక మనం ఎడం పక్కన అనుకున్నాం, ఎడం పక్కన ఒకటికి 2 సార్లు సర్జన్ ఆలోచిస్తాడు, ఎంత నిబుద్ధండు ఎంత గొప్ప సర్జన్ అయినా కూడా దానికి ఆపరేషన్ చేశామనుకోండి, ఏ కారణాంతరం వల్ల కుడికాలు కుడి భాగం మీద దానికి ప్రభావం రావడం, పెరాలసిస్ లా కొన్నాళ్ళ పాటు రావడం, మాటల్లో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల క్రితం అందరికీ చేసే వైద్యం అదే, ఎందుకంటే అది తప్ప ఇంకొక గత్యంతరం లేదు.
1: అప్పుడు ఉండే సాంకేతికత అంతే చేసేవారు.
0: ఇప్పుడు సాంకేతికంగా అసలు న్యూరో సర్జరీ ఈ విభాగంలో అసలు ఒక విప్లవం వచ్చింది అనుకోండి, సాంకేతిక విప్లవం లాగే డయాగ్నోస్టిక్ విప్లవం వచ్చింది. పరీక్షా విధానాలు, అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, దానితో కూడా ఇప్పుడు ఏమిటంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒక విభాగం కూడా వచ్చింది. అంటే ఏమిటి, రేడియాలజీలో మామూలుగా ఎక్స్రేలు స్కాన్లు సిటీ స్కాన్లు చూసి దానికి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రొసీజర్లు చేసేటువంటి పద్ధతి,
1: ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పద్ధతి,
0: దానిని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. భారతదేశంలో కూడా దానికోసం సంబంధించిన డిగ్రీ కూడా ఉంది. అంటే మామూలుగా ఏదైతే ఎండి అన్నది డయాగ్నోసిస్, రేడియాలజీ డయాగ్నోసిస్ అని అంటారో, ఈ విభాగం వారు దాని తర్వాత డిఎం కోర్స్ కూడా చేస్తారు. దాని పేరు ఎండిడిఎం అని అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొన్ని ముఖ్యమైనటువంటి నగరాల్లో, ప్రాంతాల్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కానీ, చండీగఢ్లో, పీజీలో కానీ ఈ విభాగానికి సంబంధించినటువంటి కోర్సులు కూడా లభ్యంగా ఉన్నాయి.
1: ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే,
0: అది 2 రకాల పద్ధతులు ఉంది. ఇప్పుడు బ్రెయిన్ లో సంబంధించాం అనుకోండి, ఏవి ఏముంది, దానిలో ముందులో యాంజియోగ్రామ్ తెలిసిపోయింది, దానికి వైద్యం చేయాలి. దానికి మరీ పెద్దగా ఉంటే ముందు ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఒక మెటీరియల్,

0: ఒక చిన్న స్టిక్కింగ్ లాంటిది లోపలికి పంపిస్తూ ఉంటాం. పంపించిన తర్వాత ఏంటంటే నెమ్మది నెమ్మది అది కుంచుకుపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అదే కానీ దానితోనే వైద్యం అయిపోవచ్చు, లేదు సెకండ్ స్టెప్గా దానికి మనం ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. ఎందుకంటే అప్పటికి శత్రువు ఏదైతే ఉన్నాడో వీక్ అయిపోతాడు. శత్రువు వీక్ అయిపోయేసరికి మనం దాన్ని ఎదుర్కోవడం అన్నది ఇక్కడ చేయడం ఈజీ. సర్జరీ అన్నది టెక్నికల్గా అంత కష్టంగా ఉండదు, అది ఒక పద్ధతి. ఈ ఇప్పుడు ఆర్టెరియోబియన్ ఫిస్టులా ఏదైతే ఉందో, ఎక్కడైతే చాలా ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉంటుంది రక్తం దాంట్లో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో బెలూన్స్ అని కాయిల్స్ అని వచ్చాయి. అంటే ఏదైతే రెండింటికి వీక్ పాయింట్ ఏదైతే ఫిస్టులా ఉందో ఆ చోటులో సేమ్ యాంజియోగ్రామ్ ద్వారానే ఇది పంపించి ఈ కాయిల్స్ కానీ ఒక్కోసారి బెలూన్ కూడా పెడతారు. ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు వేస్తారు. అది వేసినట్టు చప్పబడినట్టు అయిపోతుంది.
1: అంటే ఎక్కడైతే గండి పడిందో దాన్ని పూడుస్తారు. దానివల్ల మనకు ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
0: అసలు ఆశ్చర్యకరమైన రిజల్ట్. అంటే ఏదైతే కన్ను బయటకు వచ్చి ఇలా కొట్టుకొని అసలు చూడడానికి చాలా వికృతంగా చాలా భయంకరంగా ఉంటుందో, అసలు వెలిసినప్పుడు ఇలా చప్పబడి ఏదైతే బెలూన్ గాలి తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? సన్న గుంచి చూపోతుంది కదా. అదే మాదిరి మన కంటి ముందే అలాగైపోతుంది. అసలు ఆశ్చర్యపోతారు అటు చుట్టాలు అందరు బంధువులు కూడా.
1: ఇవాళ సర్జరీ చేస్తే రేపటికి నార్మల్ కనబడుతుంది.
0: అంటే ఇప్పుడు ఏదైతే ఈ సాంకేతికతలుగా ప్రగతికి అది ఒక పెద్ద తార్కాణం, గొప్ప నిదర్శనం.
1: డాక్టర్ గారు, ఇలా మీరు అన్నట్టుగా బెలూన్ కానీ లేదంటే కాయిల్ కానీ ఇంప్లాంట్ చేసిన తర్వాత చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి, వాడి కుటుంబ సభ్యులు కూడా వారికి ఏ రకంగా సహకరించాలంటారు?
0: అంటే ఆయనకు ఒక ప్రొసీజర్ అయింది అన్నది ఒకటి అర్థం అందరికీ గుర్తుండాలి. బ్రెయిన్కి సంబంధించిన ప్రొసీజర్లు కాబట్టి ఒక న్యూరో సర్జనో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అయితే, ఎందుకు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు రోజు పేషెంట్లు అవుట్ పేషెంట్గా చూసేటువంటి పద్ధతి ఇంకా మన దగ్గర రాలేదు. అందుకని ఒక న్యూరో సర్జన్ తాలూకు పరివేషణలో కానీ ఉండాలి, వారికి అవసరమైన మందులు వాడుతూ ఉండాలి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒత్తిడి అన్నది ప్రపంచ భారతదేశంలో దగ్గర 70% మందిలో ఒత్తిడి అన్నది కామన్ అయిపోయింది. అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఒత్తిడి కానీ మళ్ళీ ఎక్కువైనట్టయితే దానివల్ల బీపీ పెరిగి మళ్ళీ కానీ దానికి ఇబ్బంది రావడం ఒక రిస్క్. ఎన్ని మీరు కాయిల్స్ వేసినా, ఎన్ని బెలూన్స్ వేసినా ఒక ప్రమాదం అయితే ఉంటుంది. అదే కాకుండా సంవత్సరం కోసం అవసరాన్ని బట్టి దానికి ఏమైనా పూర్తిగా అయిపోయిందా, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ కూడా 100% అయిపోయిందని కాకుండా దానికి అవసరమైతే ఫాలోఅప్లో మళ్ళీ అవసరమైన స్కాన్లు కానీ ఎంఆర్ఐలు కానీ చేయాల్సి ఉంటుంది.
1: అంటే పీరియాడికల్గా రివ్యూలు చేయాలి,
0: డాక్టర్ గారి పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
1: జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సరైన ఆహారము, సరైన నిద్ర, దీంతో పాటు యోగా కానీ ధ్యానం కానీ చేయడం వల్ల ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది?
0: చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే యోగా ధ్యానం వల్ల ఏమంటుంటుంది, స్ట్రెస్ హార్మోన్ అని ఏదైతే మెదడులో ప్రవాహం ఉంటుందో కార్టిజాల్ అంటాం, సాంద్రత తగ్గిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు రంగనాథన్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టిరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరేణి కార్యక్రమంలో ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం కోసం రమ్య బెహరా పాడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాము.

ఇప్పుడు అన్నమయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖపడ్న అన్నమాచార్య కీర్తన విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: ఈరోజు మధ్యాహ్నం 12:40 హిందీ కార్యక్రమంలో నయే బుజ్జమి ఔర్ ఉంకీ చునౌతియాన్ అనే అంశం గురించి శ్రీ వివేక్ వర్మ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి సీమా కుమారి. అలాగే మధ్యాహ్నం 1:20 అంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి రోహిణి చింతగారి మనిషి అతి తెలివి కథానిక ప్రసారం అవుతుంది. మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నేషనల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతి.

0: పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వైభవం. ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఆత్రేయ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చుబాబు గారి క్లారినెట్ వాయిద్యం వింటున్నారు. ఇప్పుడు శ్రీరంజని రాగం, ఆదితాళం త్యాగరాజస్వామి రచన, భువిని దాసుడను పేరాసజే.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చిబాబు గారి క్లారినేట్ వాయిద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచడానికి, స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేయడానికి 62,500 కోట్ల ప్రోత్సాహకాలతో తలపెట్టిన మొబైల్ ఫోన్ తయారీ పథకం ఎంపీఎంఎస్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలియజేసింది. తమ 6.5 లక్షల మందికి లాజిస్టిక్స్ విభాగంలో 3,75,000 మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాని నాగేందర్ పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై హైకోర్టు తీర్పును 16 సెప్టెంబర్ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన దానంపై అనర్హత వేటువేయాలని కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 15 మంది సభ్యులతో కొత్తగా రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 6 ఎన్నికైన సభ్యులు, 5 నామినేటెడ్ సభ్యులు, అలాగే డీసీఏ, డీజీ, డిఎంఈ సహా మరో 4 ఎక్స్ఆఫీషియో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలియజేసింది. శత్రు జలాంతర్గాములను వెట్టడానికి సామర్థ్యం ఉన్న మంగ్రోల్ అనే నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించి భారత నౌకాదండానికి అందజేసింది. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ రకానికి చెందిన ఈ 3వ నౌక నిఘా సహాయక చర్యలో కీలకంగా పనిచేస్తుంది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. డైమండ్ లింగ్ లుసానే అంచెలో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 88.05 మీటర్ల ప్రదర్శనతో 2వ స్థానంలో నిలిచారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. మనసు కనిపించదు, కానీ మన జీవితాన్ని నడిపించేది అదే. ఒక్క మంచి ఆలోచన మన రోజును మార్చేస్తుంది, ఒక్క చెడు ఆలోచన అదే రోజును భారంగా మార్చేస్తుంది. మనసును ఎప్పుడూ అదుపులో పెట్టాలని చూస్తాం, కానీ ఒక్కోసారి దాన్ని అర్థం చేసుకుంటే చాలు. నీకేం కావాలి అని మన మనసునే ఎప్పుడైనా మనం అడిగామా? చిత్రసీమలో ముందుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరాంపణ్ణ, సురేంద్రకృష్ణ.

0: 100% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశ స్కాలర్షిప్స్ .co.in.
1: గతం గుర్తొస్తుంది, సహజమే. కానీ నిన్నటి బాధను ఈరోజు కోటుగా మోస్తూ తిరిగితే నిన్న పోయింది, ఈరోజు పోతుంది. జ్ఞాపకాన్ని ఉంచుకుందాం, బాధను కాదు. ఇప్పుడు గోదావరి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్రపడిన వేటూరి గీతానికి KM రాధాకృష్ణన్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కి సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరీ పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
1: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
3: ఒక్క మాట మనసును గాయపరుస్తుంది, అదే ఒక్క మాట మనిషిని నిలబెడుతుంది. అందుకే మాట్లాడే ముందు మాట ఎంత గొప్పదో కాదు, అది ఎదుటి మనిషికి ఎలా చేరుతుందో ఆలోచించాలి కదా. చిత్రసీమలో ఇప్పుడు మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పడిన సిరివెన్నెల గీతం విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కి సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరి పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
1: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
3: ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా సమాధానమే. అది ఓటమి కాదు, మన ప్రశాంతతకు మనం ఇచ్చుకునే విలువ, మన ప్రేమకు మనం ఇచ్చుకునే విలువ. చిత్రసీమలో ఇప్పుడు క్రిమినల్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి పడిన సిరివెన్నెల గీతం విందాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మనసు చిత్రమైంది, మనతోనే ఉంటుంది. కానీ ఒక్కోసారి మన మాటే వినదు. వద్దనుకున్న జ్ఞాపకాల దగ్గరికే మళ్లీ మళ్లీ వెళ్తుంది. మర్చిపోదామనుకున్న మనుషుల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంది. ఎంత బుద్ధి చెప్పినా వినకుండా తనకిష్టమైన దారిలో తాను నడిచిపోతుంది. అందుకే మనసుతో యుద్ధం చేయటం కాదు, దాని మాటను కాసేపు మౌనంగా వినాలి. ఎందుకంటే మన పెదవులు చెప్పలేని ఎన్నో నిజాలను మనసు మాత్రం దాచుకోలేదు. అలాంటి మనసుని ఎంతో అందంగా పలకరించే పాట భద్ర చిత్రం కోసం రవివర్మ పడిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్ట్?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.

మనసంటే ఎంత విచిత్రమో కదా. మనకు తెలియకుండానే ఒకరిని తన వారిగా చేసుకుంటుంది. వాళ్ళు దగ్గరగా ఉంటే ప్రపంచమే అందంగా కనిపిస్తుంది, దూరమైతే అదే ప్రపంచం ఒక్కసారిగా ఖాళీగా అనిపిస్తుంది. ప్రేమలు మనసులు లెక్కలు వేయదు, లాభనష్టాలు చూసుకోదు. తనకు నచ్చిన మనిషి కోసం తననే మర్చిపోయేంతగా ప్రేమిస్తుంది. అందుకే కొన్ని ప్రేమలు కథలుగా ముగిసిపోయినా మనసులో మాత్రం ఎప్పటికీ ముగిసిపోవు. అలాంటి ప్రేమించిన మనసులోని సున్నితమైన భావాలను పలికించే ఒక మనసు చిత్రం కోసం యాజిన్ నైజీర్ పాడిన రామజోగ శాస్త్రి గీతానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్ట్?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
3: మనసుకు ఒక చిన్న బలహీనత ఉంటుంది. తనకు నచ్చిన మనిషి కనిపిస్తే చాలు, అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా దాచుకున్న భావాల్ని ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఎందుకో తెలియని ఆనందం, ఏమిటో చెప్పలేని ఆకర్షణ, ఎక్కడో తీసుకెళ్లే ఊహలు. ప్రేమ మొదలయ్యే వేళ మనసులో జరిగే ఈ చిన్న చిన్న అల్లరిని మాటల్లో చెప్పటం కంటే ఓ పాటలో వింటమే అందంగా ఉంటుంది. మనసును మెల్లగా పలకరిస్తూ ప్రేమలోని ఆ మధురమైన భావాన్ని వినిపించే ఈ పాట విందాం. జర్నీ 2 చిత్రం కోసం ధనంజయ లిప్స్గా పాడిన వెన్నెలకంటి గీతానికి ఎస్ నారాయణ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏమోయ్ మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: మనసుకు భాష అవసరం లేదంటారు, నిజమే కావచ్చు. ఎందుకంటే కొన్ని అనుబంధాలు మాటలతో మొదలవు, మనసుతో మొదలవుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఒక్క చూపు, చిన్న పలకరింపు, కష్టంలో తోడుగా నిలిచే ఒక చేయి చాలు. మనసు మనసును గుర్తిస్తే దూరాలు కూడా దగ్గరవుతాయి, బంధాలు మరింత బలపడతాయి. అందుకే జీవితంలో మనుషులు కలిసి ఉండటం మాత్రమే కాదు, మనసులు కలిసి ఉండటం ముఖ్యం. అలాంటి అనుబంధంలోని ఆప్యాయతను అందంగా పలకరించే పాట. కలిసిందాన్రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం విందాం.

జీవితంలో మనతో నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కోసం నిలిచేవాళ్ళు కొందరే ఉంటారు. మన నవ్వులో నవ్వుతూ, మన బాధలో మనకంటే ఎక్కువ బాధపడుతూ, మనం చెప్పకుండానే మన మౌనాన్ని అర్థం చేసుకునే మనిషి ఒకరుంటే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? ప్రేమంటే కేవలం ఒకరి ఒకరు ఇష్టపడటం కాదు, ఒకరి మనసులో మరొకరు చోటు సంపాదించుకోవడం. కష్టం వచ్చినప్పుడు చేయి విడవకుండా నీకు నేనున్నాను అని మనసుతో చెప్పటం. అలాంటి తోడు దొరికినప్పుడు ఒంటరి ప్రయాణం కూడా అందమైన జీవితం అవుతుంది. ఆ భావాన్ని ఎంతో సున్నితంగా మనసుకు చేరవేసే పాట. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన చంద్రబోస్ గీతానికి కోటి సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చక్కెర ధరలు కిలో 48 రూపాయల నుండి 55 రూపాయల వరకు పెరిగినప్పటికీ దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్థిరమైన ధరలకు చక్కెరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాంచీ, గిరిడి, హజారీబాగ్లలో విద్యార్థులు, జేఎంఎం మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులను పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు దుర్భాషలాడారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నితిన్ నవీన్ ఏర్పాటు చేసిన నూతన బృందం పరిచయ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ఎట్ 25 సమావేశం ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. ఒడిశాలోని తంగరడీహి ఈస్ట్ బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకుల అభివృద్ధి, ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన 14వ విడత వేలంలో ఈ కేటాయింపులు జరిగి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సంస్థ తెలిపింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్కి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఇప్పుడు ప్రేమం ఈ చిత్రం కోసం విజయ్ యశ్వాస్ పడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెలా

0: చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పోటుగాడు ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగి శాస్త్రి గీతానికి అచ్చు సంగీతం అందించిన పాట విందాము.

చిత్రసీమలో ఇప్పుడు RX 100. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పడిన చైతన్య ప్రసాద్ గీతానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాట విందాం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందంచే హరబంతి పూబంతి చామంతి కథ ఒగ్గు కథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో ఖరీఫ్ పంటలలో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 1:20 అంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి రోహిణి చింతగారి మనిషి అతి తెలివి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నేషనల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సీతారామం ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సింధూరి ఎస్ పడ్న సిరివెన్నెల గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాట విందాం.

మనసు ఎప్పుడు ఎవరి దగ్గర ఆగిపోతుందో చెప్పలేం. కొన్నిసార్లు ప్రేమ పెద్ద పెద్ద మాటల్లో పుట్టదు, కలిసి నడిచే అడుగుల్లో, చిన్న చిన్న చూపుల్లో, చిలిపి పలకరింపుల్లో మనకు తెలియకుండానే మనసులో చోటు చేసుకుంటుంది. పల్లెగాలి ఎంత సహజంగా ఉంటుందో, కొండల మధ్య ప్రవహించే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కొన్ని ప్రేమలు కూడా అంతే సహజంగా నిర్మలంగా ఉంటాయి. అలాంటి ప్రేమలో మనసు పెద్దగా ఏమీ కోరుకోదు, తనకు నచ్చిన మనిషి పక్కన ఉంటే చాలు అంటుంది. ప్రకృతి అందాన్ని, పల్లె అమాయకత్వాన్ని, ప్రేమలోని చిలిపితనాన్ని కలిపి మనసుకు హాయిగా తాకే పాట విందాం. కొండపొలం చిత్రం నుంచి సత్యయామిని, పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ఎంఎం కీరవాణి గీతం.

కొన్ని మనసులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎదుటి మనిషిని ఎంతగా ఇష్టపడుతున్నాయో అందరికీ తెలుస్తుంది, ఆ ఒక్క మనిషికి తప్ప. చూపుల్లో ప్రేమ ఉంటుంది, మాటల్లో ఆప్యాయత ఉంటుంది. దగ్గరగా ఉన్న ప్రతి క్షణంలోనూ నువ్వంటే నాకు ఇష్టం అనే భావం ఉంటుంది. కానీ పెదవులదాకా వచ్చేసరికి మాట మాత్రం ఆగిపోతుంది. అప్పుడు మనసు చిన్నగా అడుగుతుంది, నా మనసులో ఏముందో నీకు తెలుసా అని. చెప్పలేని ప్రేమకు ఒక అందం ఉంటుంది, తెలుసుకోవాలని ఎదురుచూసే మనసుకు ఒక మాధుర్యం ఉంటుంది. అలాంటి సున్నితమైన ప్రేమభావాన్ని ఎంతో హాయిగా మనసుకు చేరవేసే పాట. సొంతం చిత్ర నుంచి, చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట.

ఒక మనిషి మన జీవితంలోకి వచ్చాక మన ప్రపంచమే కొత్తగా కనిపిస్తే బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అప్పటి వరకు మామూలుగా కనిపించిన క్షణాలు కూడా ఒక్కసారిగా ప్రత్యేకమైపోతాయి. మనసులో తెలియని వెలుగు, ముఖంలో మనకే తెలియని చిరునవ్వు. ప్రేమంటే కేవలం ఒకరిని ఇష్టపడటం కాదు, మన జీవితంలో వారి ఉనికిని ఒక అందమైన రంగుల అనుభూతిలా చెందటం. అందుకే ప్రేమించిన మనసుకు ప్రియమైన వ్యక్తి ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, మనసంతా పరుచుకున్న కుంకుమ లాంటి అనుభూతి. అలాంటి ప్రేమలోని వెచ్చదనాన్ని, మనసులో మెల్లగా విరిసే మాధురమైన భావాన్ని అందంగా వినిపించే పాట విందమా? బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సిద్ధ శ్రీరాంపణ చంద్రబోస్ గీతానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించిన పాట విందాం.

ఒక్కోసారి మనసులో ఏదో జరుగుతుంటుంది, కానీ అదేంటో మనకే అర్థం కాదు. ఎందుకో తెలియకుండా చిరునవ్వు వస్తుంది, ఎవరో పదే పదే గుర్తుకొస్తారు. చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిన్నటికంటే కొంచెం అందంగా కనిపిస్తుంది. అప్పుడు మనసులో మాటలకు అందని ఏదో కొత్త రాగం మొదలైనట్టుంటుంది. బహుశా ప్రేమ మొదలయ్యేది ఇలాగే కావచ్చు. ముందుగా మనసు స్పందిస్తుంది, ఆ తర్వాతే మనకు విషయం అర్థమవుతుంది. ఆ తొలి స్పందనలోని మాధుర్యాన్ని, ప్రేమ తాకిన మనసులోని వినిపించే ఆ తెలియని సంగీతాన్ని అందంగా పలికించే పాట. ఎంతవాడుగాని చిత్రం కోసం చిన్మయి పాడిన ఏఆర్ రత్నం ఏఎం రత్నం గీతానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించిన పాట.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమలో ఇప్పుడు నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్. ఈ చిత్రం కోసం ప్రకాష్ పరిఘోషపడిన చంద్రబోస్ గీతానికి శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో చివరిగా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం కోసం రామ్మిరియాల పడిన అనంత శ్రీరామ్ గీతానికి జై క్రిష్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్ధం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రేహౌండ్స్ ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈకామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ 6.5 లక్షల మందికి లాజిస్టిక్స్ విభాగంలో, 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమలో ముందుగా వినండి. రాక్షసుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

సరుస వయసులతో ఎడదల దరువులతో.

0: గగన గగన జగన సొగసులలనదే.
1: రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. బప్పిల హరి సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొదమసింహం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వేటూరు గీతం విందాం. రాజ్కోటి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, స్టేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, బప్పిలహరి సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

చిత్రసీమలో చివరిగా వినండి, ఇంద్రా చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి, సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు

0: పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఇకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్

న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం 1 నెలలో హైదరాబాద్ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ధి వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ

ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాదును ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్ విద్య ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా, పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానిక వింటారు.
1: అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అది చెట్టు చేమలతో చాలా గుబురుగా చీకటిగా ఉండేది. అంత చీకటి చిక్కటి అడవి అవడంతో మనుషులు దానిలో ప్రవేశించటానికి భయపడేవారు. దాంతో అందులో జంతువులు పక్షులు చాలా సురక్షితంగా ప్రకృతి నియమాలు పాటిస్తూ ఆకలి వేసినప్పుడు ప్రాణరక్షణకు మాత్రమే వేటాడుతూ మిగతా సమయాలలో సఖ్యతగా సుఖంగా ఉండేవి. ఇది చూసి మనుషులు తట్టుకోలేక

పోయారు. అంచేత ఓరోజు మనుషులు అందరూ కలిసి అడవికి నిప్పురాజేశారు. అడవిలో చాలా భాగం ఆ మంటలలో తగలబడిపోయింది. ఆ మంటల్లో ఎన్నో పక్షులు జంతువులు చనిపోయాయి. చెట్లు చేమలు కాలి బూడిద అయిపోయాయి. వీటన్నిటితో పాటు మంటలు రాజేయడానికి కారణమైన మనుషుల గుంపులోని ఒక మనిషి కూడా చనిపోయాడు. చనిపోయిన ఆ మనిషి ప్రాణాలు కోల్పోయిన మిగతా చెట్టు చేమలు జంతువులు పక్షులతో కలిసి స్వర్గద్వారానికి వెళ్లాడు. అక్కడ చనిపోయిన జీవుల్ని బారుగా నిలబెట్టారు. భూమి మీద వాటివాటి చర్యల తీర్పు కోసం ఎదురు చూడమని చెప్పారు. అయితే సర్వసృష్టిలోని శ్రేష్టమైన సృష్టిగా పరిగణింపబడే మనిషికి మొట్టమొదట తీర్పు చెబుదామని స్వర్గాధిపతి నిర్ణయించారు. మనిషి వారి ముందు నిలబడగా, మనిషి, సృష్టి మొత్తంలో గొప్ప సృష్టిగా పరిగణింపబడే నీవు ఏ కారణం చేత మరణించావు అని స్వర్గ న్యాయాధికారి ప్రశ్నించారు. మనిషి ఎంతో గర్వంగా, నేను యుద్ధభూమిలో మరణించాను ప్రభూ అని చెప్పాడు. ఆహా, అయితే నీకు స్వర్గప్రాప్తి ప్రసాదిస్తున్నాను, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి వచ్చావుగా అన్నాడు న్యాయాధికారి ముచ్చటగా. ఈ తీర్పు విని మనిషితో పాటు మంటల్లో పడి చనిపోయి స్వర్గద్వారం వద్ద తీర్పు కోసం వేచియున్న మిగతా ప్రాణులంతా నవ్వాయి. స్వర్గ న్యాయాధికారికి వాటి నవ్వు విని కించిత్ కోపం వచ్చింది. ఆ చెట్టు చేమ పక్షి జంతు సమూహాన్ని లోపలికి పిలిపించి తన తీర్పు విని ఎందుకు నవ్వారో వివరించమన్నాడు. అప్పుడు చెట్టు ముందుకు వచ్చి, ఈ మనిషి మరణించిన యుద్ధభూమిలో నేను ఒక జీవిని. నేను నా ధర్మాన్ని మనిషికంటే గొప్పగా నిర్వర్తించాను. నా విశాలమైన కొమ్మల్లో ఎన్నో పక్షులకు చోటునిచ్చాను. అలసిన మనుషులకు నీడను పండ్లను ఇచ్చాను. సాధు జంతువులకు ఆహారమయ్యాను. అన్ని జీవరాశులకి స్వచ్ఛమైన గాలినిచ్చాను. ఇలా నా ధర్మం నిర్వర్తిస్తున్న నన్ను చంపిన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే నాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తిస్తుందన్న ఆనందంలో నవ్వాను ప్రభూ అని చెట్టు విన్నవించుకుంది. స్వర్గ న్యాయాధికారి ఒక్క నిమిషం ఆలోచించి, అదేమిటి మనిషి, చెట్టుని చంపే అవసరం నీకెందుకొచ్చింది? నేను చెట్టుని నాటిందే నీ సౌఖ్యం కోసం కదా. నీకు పండ్లు ఫలాలు ఇస్తూ నీడని స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికే కదా చెట్టును సృష్టించాను అని ప్రశ్నించారు. మనిషి ఏమాత్రం తడబడకుండా, ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లని కొట్టాలి కదా ప్రభూ అన్నాడు. దానికి గుహలు మట్టి ఇళ్ళు ఉన్నాయిగా అన్నాడు న్యాయాధికారి. ఆహారం కోసం చెట్టు కొట్టాను, వంట వండుకోవాలిగా ప్రభూ చెప్పాడు మనిషి. చెట్టు కొట్టేస్తే పళ్ళు రావు కదా, ఇంకేమి ఆహారం ఇంకేం వండుతావు, ఏం కాల్చుతావు అని అడిగాడు న్యాయాధికారి. మనిషి జవాబు చెప్పేలోపు అడవి మంటల్లో పడి చనిపోయిన ఒక అడవి పంది దుప్పి ముందుకు వచ్చాయి. మేము కూడా మనిషి ఆహారమే ప్రభు, మమ్మల్నే కాలుస్తాడు అని మొరపెట్టుకున్నాయి. మీరెవరు, ఎలా మరణించారు అని న్యాయాధికారి దుప్పిని అడవి పందిని అడిగాడు. ప్రభు, మనిషి చేసిన యుద్ధంలో చనిపోయిన జీవులలో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని తన ఆనందం కోసం వేటాడి చంపి మా శిరస్సును తన ఇంట అలంకరణగా తగిలించి మా చర్మాలతో చాపలు చేసుకుని మా మాంసాన్ని తినే మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తించగలరని ప్రార్థిస్తున్నాం ప్రభు అన్నాయి ఏకకంఠంతో. ఏం మనిషి, వీరు చెప్పేది నిజమేనా? దుప్పులు అడవి పందులు చెట్టు చేమల్ని తిని బలం తెచ్చుకుని క్రూర మృగాలకు ఆహారమై వాటికి బలాన్ని చేకూర్చడానికి సృష్టింపబడ్డాయి, ఇలా నువ్వు వాటిని బలి తీసుకున్నావా అని న్యాయాధికారి కొంచెం బిగ్గరగా ప్రశ్నించాడు. అడవి పంది దుప్పి బాగా రుచిగా ఉంటాయంటే ఓసారి తిని చూద్దామని వేటాడాను ప్రభూ, చచ్చిన వాటి చర్మం తల పారేయడం ఎందుకని దాచాను అంతే అన్నాడు మనిషి ఏమాత్రం జంకకుండా. మరి మమ్మల్ని ఎందుకు వేటాడినట్టు అంటూ ముందుకు వచ్చి గాండ్రించాయి పులి సింహం. మీరు క్రూర మృగాలు, మా ఆవుల్ని మేకల్ని తిన్నందుకు మిమ్మల్ని వేటాడాను జవాబిచ్చాడు మనిషి. కాదు, మా గోళ్ల కోసం చర్మం కోసం అని కోపగించాయి పులులు. మీరు ఆవుల్ని మేకల్ని తిన్నారా ప్రశ్నించాడు న్యాయాధికారి పులిని సింహాన్ని. తిన్నాం ప్రభు,
ప్రకృతి ధర్మం ప్రకారం అవి అడవిలోకి జొరబడి

0: అయితే తిన్నాం సంజాయిషి ఇచ్చే పులిసింహం. ఆవు, మేక అడవిలోకి ఎందుకు వెళ్లారు? న్యాయాధికారి అడిగాడు. మనిషి మా పాలన్నీ పితికి మాకు మా పిల్లలకి గడ్డైనా తినడానికి ఇవ్వకుండా మాడిస్తే ఆహారం వెతుక్కుంటూ అడవికి వెళ్ళాం ప్రభు, చెప్పాయి ఆవు, మేక. మనిషి ఆవుకి మేకకి ఆహారం ఎందుకు ఇవ్వలేదు? దూడకి కాస్త ఆవుపాలు ఎందుకు వదలలేదు? ఆగ్రహించాడు న్యాయాధికారి. చెట్లు కొడితే తప్పంటిరు కదా ప్రభు, ఇక ఆకులు ఎక్కడి నుంచి తేను? ఆవుకి మేకకి గడ్డి ఎక్కడి నుంచి పెట్టను? పాలు దూడకు వదిలేస్తే నా పిల్లలుగాతేం కాను? ఎదురు ప్రశ్నించాడు మనిషి. అవసరానికి వనరులు వాడితే తప్పు కాదులే, సర్దు చెప్పాడు న్యాయాధికారి. అవసరానికి మించి మనిషి వనరుల్ని వాడాడు, మిగిలినవి నాశనం చేసేశాడు, ఆవేశంగా అరిచాయి కోతి, కొంగ. మీరేం చెప్పదలిచారు? అడిగాడు న్యాయాధికారి. మీ మనిషి చేసిన యుద్ధంలో బలైన జీవులం మేము, నా చెట్టు ఉన్న అడవి మొత్తం నరికాడు, చెప్పింది కోతి. వర్షం ఆగిపోయింది, వేడి పెరిగిపోయింది. వెంటనే మనిషి, ఈసారి సాగుభూమి కోసం చెట్లు నరికాను ప్రభు అన్నాడు. 5 ఎకరాలైతే సాగుభూమి, 5000 ఎకరాలెందుకు? ప్రశ్నించింది కోతి. కాస్త అడవిని నరకనిస్తే ఇప్పుడు అడవే లేకుండా చేసేస్తున్నాడు. మాకు బతకడానికి చెట్లు లేక, తినడానికి పళ్ళు లేక రోడ్డు పక్కన కూర్చుని మనిషి పారేసిన ఎంగిలి తిండి తింటున్నాం. మా ఈ గతికి కారణమైన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు వీరస్వర్గం కావాలి, గద్దించింది కోతి. అన్ని అడవులు నరికి సాగుభూమి చేశావా? అన్నాడు న్యాయాధికారి. జనాభా ఎక్కువ కదా ప్రభు, తిండి వద్దా? అడిగాడు మనిషి. ఏమిటి, పళ్ళు ఫలాలు జంతువులు తిండి గింజలు ఇన్ని ఉన్నా అన్ని అడవుల్ని నరికేయాల్సి వచ్చిందా? ఆశ్చర్యపోయాడు న్యాయాధికారి. పక్షుల్ని చేపల్ని కూడా తినేస్తాడు ప్రభు, చెప్పింది కొంగ. నా ఆహారమైన చేపలనన్నీ పట్టేస్తాడు, పెద్ద చేపల్ని చంపి వాటి కొవ్వు తీసి మందులు చేసేస్తాడు. మందులు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పరిశ్రమలు కడతాడు. అందులో ఏవో రసాయనాలు వాడి ఆ వ్యర్థాన్ని చెరువుల్లోకి వదిలేస్తాడు. వాటి వల్ల చేపలు జలజీవులు విషపూరితమైపోతున్నాయి, అవి తిని మేం మరణిస్తున్నాం. అది చాలదన్నట్టు మనిషి మమ్మల్ని వేటాడి చంపి తిని మా ఈకలతో దిండ్లు కుట్టి తల కింద పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు, వాపోయింది కొంగ. జలాలు కూడా కలుషితం చేస్తున్నావా? న్యాయాధికారి కోపగించాడు. మనిషి దానికి పరిశ్రమలు లేకపోతే భగవంతుని పూజకి పట్టుబట్టలు నూనె ఒత్తులు ఇతరత్ర పూజా సామాగ్రి చేయలేం కదా ప్రభు అని సమాధానం ఇచ్చాడు. మరి నదులు, వాటిలో శవాలు, కాలుష్యం మాటేమిటి? ప్రశ్నించాయి జంతువులు. పాప ప్రక్షాళన కోసం ప్రభు, నమస్కరించాడు మనిషి. మరి పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత గాలి, వాహనాలు, అడిగాయి చెట్లు. సృష్టిలో అత్యుత్తమమైన జీవిగా నిరూపించుకోవాలా వద్దా? నవ్వాడు మనిషి. ఇదంతా మా తెలివితో సాధించిన ఘనత, గర్వంగా అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. నీ సౌఖ్యం కోసం అందమైన ప్రకృతిని సృష్టించి, ఆహారం కోసం చెట్లు చేమలు చిన్న జంతువులు ప్రసాదించి, దాహం కోసం జలాశయాలు నదులు ఇచ్చి స్వచ్ఛమైన గాలి ప్రసాదిస్తే నువ్వు దురాశతో స్వార్థంతో నీ ఉనికిని నువ్వే చంపేసుకునేంతగా ప్రకృతిని భూమిని నాశనం చేశావు. నీకు ఎన్నటికీ స్వర్గం ప్రాప్తించదు, పో అని బిగ్గరగా అరిచి న్యాయాధికారి మనిషిని స్వర్గద్వారం నుంచి గెంటివేశాడు. మనిషి తన అతి తెలివితో తన పతనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు.
1: మీరింతవరకు మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మై హబీబుర్ రహమాన్. भारत ने सोमालिया के साथ दो गैर मुल्की परचम बरदार तिजारती बहरी जहाज़ों को हाईजैक किए जाने के मामले को उठाया है, जिस पर 22 भारतीय मल्ला सवार थे. हुकूमत ने आज 4 साल से कम उम्र के बच्चों के लिए क्लोरफेनिरामाइन और फिनाइलेफ्राइन हाइड्रोक्लोराइड पर मुश्तमिल तमाम फिक्स डोज कम्बिनेशन FDC अद्वियात की तैयारी, फरोख्त और तकसीम पर पाबंदी आयद कर दी हैं. భారత ఆ శామ ఆంధ్ర ప్రదేశ్ కి విశాఖపట్నం మే బ్రిక్స్ ముల్క్ కే నౌజవానో కే ఉమూర్ కే ఉజరా కి మీటింగ్ కి మేజ్బానీ కరేగా. భారతీయ మౌసమియాత్ మహకమే నే ఆజ్ మష్రికీ మధ్యప్రదేశ్ మే బహుత్ షదీద్ బారిష్ కే లియే ఓరెంజ్ అలర్ట్ జారీ కియా హై ఔర్ BWF బ్యాడ్మింటన్ ఆలమీ చాంపియన్షిప్ మే భారత్ కి ఖవాతీన్ కి డబల్స్ జోడీ త్రిసా జోలీ ఔర్ గాయత్రీ గోపీచంద్ ఆజ్ సెహర్ సెమీఫైనల్ మే చీన్ కి జోడీ లీ షేంగ్ షూ ఔర్ టెన్ నింగ్ కా సామనా కరేగీ. अब खबरें तफसील से. भारत ने सोमालिया हुक्काम के साथ दो गैर मुल्की परचमबरदार तिजारती जहाज़ों को हाईजेक किए जाने के मामले को उठाया है, जिनमें 22 भारतीय मल्लाह सवार थे. इन जहाज़ों को यमन और सोमालिया के साहिलों के नज़दीक अलग अलग वाक़यात में मुसल्लह कज़ाकों ने हाईजेक किया था. 16 भारतीय मल्लाह MT सीबू में जबकि 6 भारतीय मल्लाह MT लुत्फ में सवार थे. एक सोशल मीडिया पोस्ट में कीनिया में भारतीय हाई कमीशन ने कहा है कि सभी भारतीय मल्लाह महफूज बताए जाते हैं. कल वजारत खारजा के तर्जुमान रणधीर जायसवाल ने हफ्ते में 2 बार

0: ఈనాటి బాలానందం కార్యక్రమంలో వినండి మల్కాజ్గిరి నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పీజాన్సింగ్, 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ నుంచి మీకు చక్కని కదంబ కార్యక్రమాన్ని వినిపించడానికి వచ్చాము. మరి మీరందరూ వినడానికి సిద్ధమే కదా? ముందుగా ఒక భజన పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

ధన్యవాదములు. ఆహా, మన స్నేహితులు ఎంత చక్కగా పాడారో కదా. మరి ఇప్పుడు పర్యావరణ కాలుష్యం గురించి ఒక నాటిక విందామా? దానిలో పాత్రలు, పాత్రదారుల పేర్లు. అమ్మ కె సంజన, నాన్న బి విష్ణు, కుమారుడు ఎం హర్ష, డాక్టర్ ఎం చందన, అత్త పి లత, అక్షయ మరియు భోజనశాల అవ్వ పి ఝాన్సీ, డ్రైవర్ వి సంతోష్.

0: అమ్మా, నేను వచ్చి 10 నిమిషాలు అయ్యింది. ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: నేను బజార్కు వెళ్లి కావలసిన కూరగాయలు పళ్ళు తీసుకుని వస్తున్నాను. పవన్, కొంచెం ఆగు, ఆ పండుని శుభ్రం చేసుకుని తిను.
0: అమ్మా, శుభ్రం చేయకుండా తింటే ఏమవుతుంది?
1: అలా తినడం వలన వాటి మీద ఉండే క్రిములు మన నోటిలోకి ప్రవేశించి పొట్టలో చేరి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూరలు పండ్లు పండించే రైతుల పాదులకు క్రిములు సోకినప్పుడు వాటికి క్రిమి సంహార మందులు వాడతారు. అవి వాటిపై కొంత ఉండిపోతాయి. అందువల్ల వీటితో శుభ్రం చేసుకుని తినాలి.
0: అమ్మా, నాన్న వచ్చారు.
2: పవన్, అలా పరిగెత్తకు, నీకు ఆయాసం వస్తుంది అన్నట్లు ఈరోజు మందులు వేసుకున్నావా?
0: ఆ, వేసుకున్నాను నాన్న. నేను ఇలా ఎన్ని రోజులని వేసుకోవాలి? ఇప్పటికే చాలా రోజుల నుండి వేసుకుంటున్నాను.
2: డాక్టర్ ఏమని చెప్పారు? నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు మందులు వేసుకోవాలని చెప్పారు కదా అన్నట్లు మీ అత్త ఫోన్ చేసింది. అక్క పిల్లట, మనం అందరం ఊరికి ముందుగానే బయలుదేరుదాం.
0: అక్క పిల్ల, భలే భలే, అయితే సరే.
1: బాబు బాబు, పవన్, ఏమైంది నీకు? ఏమండి ఏమండి, మన బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయండి.
2: చేస్తున్నాను. డాక్టర్ గారు, రండి.
3: మీ బాబుకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా వచ్చింది. నేను వాడమన్నా మందులు వాడుతున్నాడా? నేను కొన్ని మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేయండి.
1: ఇలా ఎంతకాలం మందులు వేసుకోవాలి? మా బాబు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
3: ఏం చేద్దామండి మరి, ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలిని మనం పీల్చడంతో అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కి ఈ మందులు వాడండి.
2: పవన్, మందులు వేసుకున్నాక ఎలా ఉంది నీకిప్పుడు?
0: నాకిప్పుడు బాగానే ఉంది నాన్న. అక్క పిల్లన్నావు కదా అన్న, ఎప్పుడు వెళ్దాం?
2: రేపు రొద్దున్న బయలుదేరి వెళ్దాం పవన్.
1: అప్పుడే ఎందుకు వెళ్ళడం? మన పవన్ కి బాగాలేదుగా.
2: అక్కడికి వెళితే పిల్లల సందడితో ఆరోగ్యం కూడా కుదురపడుతుంది.
1: అయితే మీ ఇష్టం, అలాగే చేద్దాం అన్నట్లు కార్ డ్రైవర్ కి ఫోన్ చేయండి.
2: సరే, ఫోన్ చేసి రేపు రొద్దుటే రమ్మంటాను.
4: నమస్కారం సార్, కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాను.
2: అప్పుడు ఎందుకు చేయించావు డ్రైవర్? వెళ్లేదారిలో పోయించవచ్చు కదా.
4: మనం వెళ్లేదారిలో కొండలు, వాగులు, చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంకులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల చేయించాను.
2: భూమిక, త్వరగా రా, బయలుదేరుదాం.
1: వస్తున్నానండి అన్నట్లు కారులో సామాన్లు సర్దారా?

0: మేడం, కారు అద్దాలు మూసివేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంది.
1: అమ్మా, ఏమిటది కుండల్లాగా కనిపిస్తున్నాయి?
2: అదా, మన చుట్టుపక్కల కాలనీల చెత్తనంతా తీసుకువెళ్లి ఊరి చివర పోస్తున్నారు. అవి కొండల్లాగా కనిపిస్తున్నాయి.
0: మేడం, మనం సిటీ నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడిక కారు అద్దాలను తెరవండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
1: అమ్మా, ఇక్కడ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. అదిగో ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. మన ఇంటి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి గాని ఇవి లేవు. అమ్మా అమ్మా, ఇటు చూడు, ఆ కొండ పైనుంచి నీళ్లు క్రిందకి ఎలా పడుతున్నాయో. మా స్కూల్ పుస్తకంలో చూశాను. జలపాతం అంటే ఇదే కదమ్మా.
2: అవును, ఇదే పవన్.
3: లంచ్ టైం అవుతుంది డ్రైవర్, ఎక్కడైనా భోజనశాల వద్ద కారు ఆపు.
0: అలాగే సార్, ఇక్కడికి దగ్గరలో ఒక అవ్వ భోజనశాల ఉంది. అక్కడ ఆమె రుచిగా శుభ్రతగా భోజనం పెడుతుంది.
1: ఆ భోజనం చాలా బాగుంది.
4: అవును బాబు, ఈ కూరలు ప్రకృతి సహజంగా పండించినవి కనుక భోజనం రుచిగా ఉంటుంది, మరియు ఆరోగ్యం కూడా.
2: అవును అవ్వా, మా పట్టణాలలో మందులు వేసి పంటలను పండిస్తారు, మరియు ఎక్కువగా వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ వాడకం, అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. ఇంకా చెట్లు నరకడం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు.
3: ఈ కాలుష్యం, అపరిశుభ్రత అంతటి కారణం మనమే. అందుకే మన పెద్దలు వృక్ష రక్షతి రక్షిత అన్నారు. మనమంతా కలిసి చెట్లను నరకకుండా కాపాడుతూ, పట్టణాలలో కూడా చెట్లను నాటుతూ, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి, చెత్తను రీసైకిల్ చేస్తూ, చెరువులను కాపాడి, ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే వాతావరణం అంతా మారి మనమంతా ఆరోగ్యవంతులం అవుతాం. ఫోన్ కాల్ వస్తున్నట్లున్నది. హలో హలో
5: హలో ప్రకాష్, మీరంతా ఎక్కడికి వచ్చారు? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాము.
3: సునంద అక్క, కొద్దిసేపట్లో అక్కడికి వస్తాము.
4: హలో మామయ్య, మీరు వస్తూ పూలమాలలను తీసుకుని రండి.
3: అలాగే తెస్తాను అక్షయ.
1: అమ్మా, మన పట్టణాల వాతావరణం కంటే ఈ పల్లె వాతావరణమే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేదు. పట్టణాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కాని ఇలాంటి పచ్చని చెట్లు ఉండవు కదమ్మా.
2: అవును బాబు, పట్టణాల్లో కూడా చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడాలి.
5: ఆహా, మన స్నేహితులు పర్యావరణ కాలుష్యం గురించి ఎంత బాగా చెప్పారో కదా. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ప్రకృతిని కాపాడదాం, మనమంతా ఆరోగ్యవంతులు అవుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం.
4: మరి ఈ నాటికను ఎవరు రాశారో మీకు తెలుసా?
5: మన సత్య టీచర్ మరియు భవానీ టీచర్. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందామా?
6: సంఘటనం సమిత గమన జీవనం.

0: దేశభక్తి పాటను ఎంత చక్కగా పాడారో కదా. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన విందామా? పాడినవారు ప్రసన్న లక్ష్మి, 4వ తరగతి.
1: కొండల

కొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూ.

రమ్మన్నా చోటికి వచ్చినం మీనవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి. రమ్మన్నా చోటికి వచ్చి నమ్మీనవాడు, కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడువాడు కొండ.

అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను.

నిచ్చ మాటలాడి నోచినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వారములు గూపెడువాడు కొండలలో.

కంచిలోన నుండా తిరుకొచ్చినమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన

నెలకొన్న కోనేటి రాయడు వాడు, గమదని సానిధమగస కొండలలో నెలకొన్న, సనిధని ససని నిదద మదని నిదద మమ గమదద మమ గగస మమ గగస సని సమగద మనిద సనిద మగస కొండలలో నెలకొన్న. మామ గగ మామ దద మామ గగ మా దద మా గగ మదద మగ మద మగ మగ సని సగమద నీ నీ దద నీ నీ మద నీ నీ ధని సాస ధని సగమగ సని ధని సాని ధని దమ ధని సగమ సని దగ సని దమని దమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కో

0: థ్యాంక్ యూ.
1: కీర్తన విన్నారుగా, మన ప్రసన్న లక్ష్మి ఎంత బాగా పాడిందో. ఇప్పుడు పొడుపు కథలు విందాం. చెప్పిన వారు పీందు 7వ తరగతి.
2: పొడుపు కథలు అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. ఏమిటది? సరైన జవాబు ప్రాణము. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. ఏమిటది? సరైన జవాబు గడియారం ముళ్ళు. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ఏమిటది? తేనెపట్టు. అందమైన చిన్నది, అందాల చిన్నది. నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఏమిటది? అద్దం. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లు తిన్నా దొంగ కాదు. ఏమిటది? సరైన జవాబు రామచిలుక. నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు. ఏమిటది? సరైన జవాబు నీటి బుడక. కాటుక రంగు కమలము హంగు, విప్పిన పొంగు ముడిచిన క్రుంగు. ఏమిటది? సరైన

0: జవాబు గొడుగు. ఒక్క అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు, ఏమిటది? సరైన జవాబు వేరుశనగ కాయ. ధన్యవాదాలు.
1: ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇంతవరకు నేషనల్ హై స్కూల్ పిల్లలం వినిపించిన కదంబ కార్యక్రమం మీకు నచ్చింది కదా. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే మరైతే ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

మీరింతవరకు మల్కాజ్గిరి నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఈనాటి బాలానందం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. టెలివిజన్ ఛానల్స్పై ఉన్న 12 నిమిషాల ప్రకటనల సమయ పరిమితిని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ 1994కు సంబంధించిన సవరణలు గెజెట్లో ప్రచురితం కావడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వందేమాతరం చారిత్రక వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి బీజేపీ ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తమ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని మొదటి 2 చరణాలు మాత్రమే ఆలపించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్ ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. దేశీయ డిమాండ్ను తీర్చడానికి దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది. ఈ మేరకు లివర్పూల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లండన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాదును ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కోరారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలంటూ వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్టు రంగాల వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ టీఎన్ పటేల్ మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని రాష్ట్రపతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు నిజామాబాద్లో తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయుల్లో తెలంగాణ నుంచి ఈమె స్థానం దక్కించుకున్నారు. గోల్కొండ కోట వెనుక భాగంలో ఆర్టిల్లరీ సెంటర్ నిర్వహిస్తున్న పనుల వద్ద ఒక రహస్య సొరంగం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని, ఆ నిర్మాణం ఒక చిన్న దీర్ఘచతురస్రాకారపు రాతి గది అని, దీనిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని భారత పురావస్తు సర్వే హైదరాబాద్ సర్కిల్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్

@AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 45 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వందేమాతరం గీతం పట్ల అవగాహన కల్పించడానికి బీజేపీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. పార్టీకి కొత్తగా నియమితులైన జాతీయ స్థాయి బాధ్యుల తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సిలిగురలోని సుక్నాలో ఉన్న ఒక రిసార్టులో సీనియర్ గూర్ఖా నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించాలన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. విద్యాశాఖ టీశాట్ మధ్య అకాడమిక్ విద్యా ప్రసారాలపై ఈరోజు హైదరాబాద్లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ ఈక్విటీ సూచీలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ వారంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 468 పాయింట్లు నష్టపోయి 77541 వద్ద ముగిసింది. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03 దాటి 47 సెకండ్లు. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా హరబంతి పూబంతి చామంతి కథ 3వ భాగాన్ని శ్రీ మల్లబోయిన తిరుపతి వారి బృందం వినిపిస్తారు.

మరి గ్రామం జూలపల్లి, మండల్ కమాన్పూర్, జిల్లా పెద్దపల్లి, ఎల్లబోయిన తిరుపతి బృందం, చెప్పబడిన కథ అరిబంతి పూబంతి షాబంతి కథ, ఇది మూడో భాగం. మరి రాఘవ రఘురామచంద్ర అరిబంతి రాజు పూబంతి రాజు షాబంతి దేవి ఢిల్లీపురి పట్టణాన్ని ఎప్పుడున్నారో, ఢిల్లీపురి పట్టణాన్ని ఎప్పుడైనా కానీ ప్రేమతోటి చెల్లె అక్కడ ఉన్నాం.

అరిమంచి రాజు భూమంచి రాజు బాయికాడు మాట్లాడుకుంటూ ఉండగా మా పరమాత్ముడు వైకుంఠం వెళ్ళిపోయాడు. అయ్యా భగవంతా, ఈ మాకు చెల్లె లేకపాయే, ఈ మా తల్లి దూరం అయిపోయే, మా తండ్రి దూరం అయిపోయే, అడవిలో ఉన్న మా కన్ను లేకుండా కళ్ళొచ్చాయి, మా చెల్లె మాకు కావాలని ఆ పరమాత్ముడు ఎటువంటి బాగుంటది, ఏలంగా వచ్చినము, ఏలంగా మాకు తొవ్వదేదు దారి ఏది, ఏలంగా వచ్చిన మా తండ్రి అని అడవిలే ఏడవంగా. ఢిల్లీపురి పట్టణంలో పడ ఢిల్లీ మహారాజు, ఢిల్లీ మహారాజు బిడ్డ రూపవతి దేవి, ఆ కళ్యాణానికి పెళ్లికి ఆ బాల పెరిగి ఉన్నది, లగ్గానికి ఆ బాల పెరిగి ఉన్నది. ఢిల్లీ మహారాజు ఏమని చెప్పాడు, ఓ బిడ్డ నీకు కళ్యాణం చేస్తే లేక లేక నాకు ఒక బిడ్డవు, నీకు రాజుల కుమారులు తీసుకొచ్చి లగ్గం చేస్తే బిడ్డ అంటే నానా, అటువంటి రాజకుమారులు తీసుకొచ్చి లగ్గం చేస్తావు గాని నాకు నచ్చిన అబ్బాయి కావాలి, నేను ఒక సయంవరం కడుతున్నా నానా, సయంవరంలో గెలిచిన పిల్లగాని నేను లగ్గమాడతానన్నది, కులము తోడి పని లేదు, గుణము తోడి పని, సయంవరం గెలిచిన వాడిని లగ్గమాడతానా అని. ఎటువంటి సయంవరం అంటే ఆ బాణి యొక్క బాయిలోన మూడు వస్తువులు కట్టేస్తున్నా, ఆ మూడు వస్తువుల పేర్లు చెప్పి నన్ను లగ్గం చేసుకున్న మానవుడు ఇదే, కచ్చీరం కంటే ఎలడేను అంబారు అంబారు కట్టి అంబారు అంబారు ఏను తీసుకుపోయి ఎవరు పూల దండ ఎవరు మెడలేస్తుందో నాకు భర్త అన్నాడు. అన్నవోళ్ళే రాజాతిరాజు నాలుగు దేశాలకు ఉత్తరాల పంపిళ్ళు, నా మెడలేస్తే నేను రాజునైతా, నా మెడలేస్తే నేను రాజునైతా, రాజు బిడ్డను నేను లగ్గమాడతానని 12 మంది చక్రవర్తులు రాజాతిరాజులు ఎంతో మంది

రాజు ఢిల్లీ మహారాజు కళ్ళ చూశాడు. రాజాదిరాజులు ప్రజలందరూ చూస్తుండే, ఎవరో అచ్చగాడు బుచ్చగాడు పరిచేసి పరిచేసి భార్య గడ్డం మూరుడు విస్త ఉన్నది. మరి ఎప్పుడే కనిపి మీద వస్త్రాలు లేకున్నామా, ఎప్పుడు ఎవరో తువ్వండి బుచ్చగానలు ఎక్కువ ఉన్నారా అని. సాధుల్లో సాధులు ఎక్కువ ఉన్నాడు, మునుల్లో మునులు ఎక్కువ ఉన్నాడు, ముక్కు మీద ఏడుచుకొని ప్రజలందరూ చూస్తున్నారు. రాజు అప్పటిదప్పుడు ఎప్పటికైనా మంగళవాళ్ళ తీసుకొచ్చినాడు, ఎప్పుడు సౌరంటాలు చేయించు సమ్మసాకలు మంగళవాన విలిపించుకొని ఇలువైన వస్త్రాలు కట్టించినాడు. పంచిరాజుకు భుజ కిరీటాలు పెట్టిండే. భుజ కిరీటాలు పెట్టంగానే రాజాది రాజు వజ్రం వజ్రమే బంగారం బంగారమే, 12 ఏళ్ళు బాధలు పెట్టినా గానీ బంగారం వజ్రం లెక్కనే ఉంటారు. హరిభంతిరాజు రాజకుమారుడు కాబట్టి నా ప్రేమతోటి చదువుకుంటా అయ్యా, నా చంద్రాగిరి పట్టం, నా పేరు హరిభంతిరాజు అని ఆనాడు. ఎప్పుడు కనుక అందరు రాజాది రాజులు 1,000,000 మంది ఉండంగా ఆకాశం ఎత్తి మందిరం లేచినారు, భూదేమంది గతి లేచినారు, రూపవధి గుళ్ళు హరిభంతి మహారాజు.

రాజు ఏమన్నాడు అల్లుడా, రివంతేవా రాజా, రాజభారం నీకు అప్ప చెప్తున్నాను, బంగారు కీటము తీసి నువ్వు ఎత్తిపెట్టి పట్టాభిషేకం కట్టించును. మంత్రి మహారాజు రాజ్యానికి రాజు అయి బంగారు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మరి మంత్రి ఎప్పుడు జోగురాజు అయినా వాళ్ళ చెల్లెని చేసుకున్నాను తెలవది, వాళ్ళ చెల్లె శావంతి దేవి భర్త మంత్రి జోగురాజు మంత్రితనం చేస్తున్నాడు. మరి బాబా బామారు ప్రేమతో రాజ్య పరిపాలన చేయని చిన్నోడు వండుకున్నప్పుడు ఏనుగా తీసుకొని వచ్చింది కాబట్టి చిన్నోడు తెలవని, ఇక్కడ ఏదో కోటి వేల మృగాల అడుగులున్నాయి, ఈ బాయికాడ ఎవరు లేరు మా అన్నను ఏదో అచ్చి మింగిపోయింది అనుకున్నాడు. అన్నా అన్నా అన్నా, నాకు కళ్ళొచ్చినాక మా చెల్లె దూరం అయింది, నాకు అన్న దూరం.

విఘ్నేశ్వర జగదీశ్వర ముకుంద మురారి నల్లనయ్య నాగభూజన మధ్యనొడ్డు గౌతమేశ్వర కాళేశ్వర ముక్తేశ్వర జూలపల్లి పరమటు నోవర్వతాల మల్లయ్య. ఏడుచుకుంటే ఏడుచుకుంటారమ్మ చంద్రాగిరి పట్నం అజ్జి కడుపుచ్చగాను లెక్క చిప్ప చేత పట్టుకొని సంద కవనం అడుక్కుండు అయ్యా ఇయ్యవరు కాదు.

గారు ఎప్పుడు పువ్వు వంతి రాజు ఏడుచుకుంటే ఏడుచుకుంటే చంద్ర ఆగిరి పడ్డం వచ్చి వాడవాడ గల్లి గల్లి సాయంత్రం వెళ్ళాం. సావుకారు ఉంటే సావుకారి గద్దె మీద వండుకున్నాడు. మరి సావుకారి కళ్ళ చూసి 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు పెడితే మనకి కావాలన్నాడు ఎవర్రా కొడైకా బీదవాని మరి చెప్పంగా. వాయిలేదు వాయిలేదు అన్న దూరం అయిపోయింది, చెల్లి దూరం అయిపోయింది, చిన్ననాడు మా తల్లి చచ్చిపోయింది, తిరిగి పెద్దపోయింది, ఇంకా మా నాన్న మమ్మల్ని దూరం కొట్టిండు, నేను అతిథిని అయిపోయింది అయ్యా, నేను ఒక్కదాన్ని అయిపోయినాను, కొడైకా నువ్వు బాధ పెడకురా, బట్టకు పొట్టకు పెడితే నా ఇంటికాడ నా ఒకరు అని చెప్పిండు. ఆ సావుకారు ఇంటికాడ పెండ తీసుకుంటా, దుడ్డిలా కాసుకుంటా, ఆవులు కాసుకుంటా, బోయిలు కాసుకుంటా, ఇంట్లో శవగిరి ఎత్తున్నాడు. ఆ దుకాన్లో కూర్చొని రోజు కోసం మనం అమ్ముతుండే, చదువుకున్న పిల్లగాడు కాబట్టి, రాత్రి ఇండల్లో పుట్టింది కాబట్టి, క్షత్రియ కులంలో పుట్టింది కాబట్టి బుద్ధి జ్ఞానాలు బాగున్నాయి, తెలివి బాగున్నదని యొక్క నాటి కాలంలో ఇప్పుడు ఆ కోడ సావుకారు ఏమన్నాడు, నీకు చదువుల శాస్త్రాలు బాగున్నట్టు ఎక్కలు బాగున్నాయి, నీకు బుద్ధి బాగానే ఉన్నది, మరి పరదేశం వెళ్ళిపోదాం కొడిక, వేరే రాష్ట్రం వెళ్ళిపోయి మరి ఇతర భాగ్యం ముత్యాలు వరాలు బేరం చేస్తావా అని. మరి ఒకనాడు ఎంబడి పెట్టుకొని గుమస్తలు ఎక్క ఎంబడి తీసుకొని మరి కోడి సావుకారు ముచ్చంపనగరం

అన్నది. ఓ బిడ్డ, నువ్వు ఇళ్ళ పెళ్లిడికి వచ్చిన బిడ్డని ప్రేమతో పెళ్లి చేస్తాను అన్నప్పుడు, అయ్యో నాయనా నన్ను వేసుకున్న పిల్లగాడు అత్తమను చూసినవా, అగో అటువంటి 66 రాజ్యాలకు అధిపతి, 77 దేశాలకు దేశపతినైనా, నేను వేసుకునే పిల్లగాడు మాత్రం నేను ఒక 3 వస్తువుల పేరు చెప్పి బావి లోపల వేసిన మాత్రం చూసిన ఒక సయంవరం ప్రకటిస్తే సయంవరం లోపల ఎవరు గెలుస్తారో అతన్నే పెళ్లి చేసుకుంటానన్నప్పుడు, తండలు తండలు కదిలచ్చి మాత్రం చూసినవా ఆ బావిలో ఉన్న 3 వస్తువుల పేరు ఎవరు చెప్తలేరు. సావుకారు కూడా వెళ్ళిపోయినప్పుడు

సాహుకారు మనసులో పడేయమనుకున్నాడు. మందున్న కానీ జాతర జరుగుతుంది, మందున్న కానీ గిరాకీ అయితే కొడకాయ ఎప్పుడు నా కింద ఉన్న పూమంతి రాజా ఇక్కడ మంది బాగున్నారని బాయికాడికి వస్తే పెద్ద బోర్డు రాసి ఉన్నది. స్వయంవరం కాడికి వచ్చి బాయికాడికి వచ్చి ఎవరైనా అడిగిన చెప్పలేదు. ఆ బాయిలో చూస్తే వస్తువుల పేరు దొరకలే. కొడక నువ్వు చదువుకున్నావు, నీకేమైనా తెలివి ఉంటే ఈ బాయిల వస్తువుల పేరు చెప్పు కొడక, నేను లగ్గం ఆడతా అన్నాడు. ఆ ముసి ముసి నవ్వుకుంటే వరాన ఉట్టిండు కాబట్టి, శివుని వరాన ఉట్టిండు కాబట్టి పరమాత్మని జ్ఞాపకం చేసుకుని ఆ పెద్దలను జ్ఞాపకం చేసుకుని ఆ భూలోకానికి బాయిలను చూశాడు. బాయిలో ఇప్పుడు పరమాత్మకి అర్థంలో కనిపించినట్టు ఆ పిల్లగానికి దేవదేవుని వరాన ఉట్టిండు కాబట్టి మూడు వస్తువులు కనిపించినాయి. రడవేలి ఉండే రడవేలి కొట్టి ఓ రాజులారా, ఇక్కడ ఒక దారానికి గాలం కట్టిన గాలానికి ఎర్ర మెట్టిన్లు చెవుడం ఉన్నది గుంజి చూడమన్నాడు. మరి రాజాది రాజులు వెయ్యి మంది దారం ఎక్కి చూడంగ ముచ్చం పోవడం ఉమ్మ గాలానికి ఉచ్చు ఉన్నాను. జయము జయము జయము జయమని మరి రడవేలు పట్టుకుంటూ సప్పట్లు కొట్టు ఉన్నాం. రాజా కచ్చీరు కాడ తీసుకొచ్చినారు రాజుల బీట పూల మాన పట్టుకొని కిలా కిలకిల నవ్వు.

తగిన వరలు దొరికింది, కొడకానివ్వాలంటే నా పేరు వారి భంతి మహారాజన్నాడు. ఆ సావుకారి కపటం తలచిండు. అరే మానవునికి నిలువెల్ల ఇస్తామంటారు, అరే నా కింద ఉన్న గుమస్త పాలేరు వానివి, ఇవాళ నువ్వు రాజుల ఇన్నల లగ్గమాడుతున్నావా? ఆ ఆడిపిల్లను నేను చేత పట్టబోతే నా బతికి ఎందుకు అనుకున్నాడు? అయ్యా నేను చెప్పు అన్న, అతడు చెప్పిండు నాకు లగ్గం అని అడ్డం వస్తుండే సావుకారిని ఇచ్చిండు, అడగ పక్క తెప్పి కట్టేసి మహారాజుకు లగ్గం నాగ వెళ్ళి చేసినారు. లగ్గం నాగ పెళ్లి చేసి రాజ పట్టాభిషేకం కడతానన్నప్పుడు, అయ్యా నాకు తల్లి దూరమైంది, మా తండ్రి దూరమైంది, నా చెల్లె దూరమైంది, నేను రాజ్యం వీలనంటే మీకు కొన్ని రోజులు నేను మళ్ళేస్తా, నా అన్న దొరికినాక నేను మళ్ళేస్తా, నా భార్యను తీసుకొని నేను పోతానన్నాడు. ఆ సావుకారు వచ్చేయమన్నాడు, ఇప్పటికాను క్షత్రియ కులంలో పుట్టిందన్నావు, నా కింద నౌకరుంటానన్నావు, నా చేతిలో చేసిన అన్నమాట తప్పినామంటే నేను అన్నమాట తప్పలేదు, వద్ద వాడలేదు, నీ కింద మా అన్న దొరికరా కదా, నేను నీ కింద కొలువై ఉన్నాం, నా అన్న దొరికరాక నువ్వు చెప్పినట్టు పనులు చేస్తాయ్యా సావుకారి ఇంటికి పోదామా అని. వాడు భార్యను తీసుకున్నాడు సావుకారి ఎంబడి తారు.

నది గంగా పలం ఒడ్ల పలం నీళ్ళు వస్తున్నాయి. ఒడ్ల పలం నీళ్ళు వస్తూ ఉంటే ఆ పడవలో నడుస్తుంది, ఈ ఓడలు నడుతున్నాయి. ఆ సావుకారు చూసి ఆ బెత్తవాళ్ళని తీసుకొని, ఒరే బెత్తవాళ్ళారా, నేను పక్కకు కూర్చుంటా, నా నాయమ్మడు ఒక పాలేరువాడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నది, ఆ పాలేరువాణిని అడిగి గంగలకు మీనాక నదిలో ఉన్న జబ్బుండి మనసుకి మాడికే అంత మాడికే.

అంగరంగ నదిలోనికి వచ్చారన్నాడు. గంగలకు వచ్చిన బెస్తోళ్ళు ఆ బంతి మహారాజు ఇప్పుడు చేసి నీళ్ళల్లో దొబ్బిండ్రు. ఆవలొట్టుకు సాగుకారి పడవయ్యారు వచ్చినది. పిల్లగాడు ఒక రోజు కాదు 24 గంటలు నీళ్ళల్లో ఇది క్షత్రియ విద్య చేసుకున్నవాడు. నీళ్ళల్లో మునుక్కుండా పోతుండు. సాగుకారి వచ్చి అమ్మా నీవే నాకు భార్య, నేనే నీకు వర్తనమ్మా, రా ప్రేమరమ్మ నీకు ముగ్గులాడంగా. చదువుకున్న పిల్ల గుణమంతురాలు ఎప్పుడైనా రాదుల బిడ్డ కాబట్టి సావుకారుని మోసం నీ మోసంతో జయించాలి అని ఏమనుకున్నది. అయ్యా నేను 12 ఏళ్ళు ఒక రథం పట్టినాం, నన్ను 12 రోజులు 20 రోజులు నన్ను ముట్టరాదయ్యా, నేను అడిగిన దానవి నేను ఒక కేదారేశ్వరి రథం పట్టిందని చెప్పింది. కేదారేశ్వరి పూట పెట్టుకుని వచ్చిన ఏది 20 ఎక్కడి బంగారం అంటే బంగారు సాటగా ఉన్నది. మోటోళ్ళ ఇంటికాడ రథం పట్టినది. వచ్చిన వారికి రోజు రోజు పూజ చేసుకుంటా బంగారం వెండి దానం చేస్తున్నది. సాహుకారు ఇల్లు లాస్ చేసుకుంటూ ఉండని కాని ఇళ్ళల్లో పిల్లగాడు వంగ పరమాత్మ కళ్ళ చూసింది. పిల్లగాడు ఎవరికి సాయం చేసిందంటే ఒకనాడు ఆగుల వేపంగా షాప గడ్డకొచ్చే నీళ్ళ కొట్టుకోగా షాపను తీసింది ఇళ్ళ చూసిండు. ఆనాడు ఎప్పుడు పరమాత్ముడు చూసిండు కొడుకా ఇప్పుడు చేసుకున్న సాయం ఎన్ని అడిగేళ్ళని పనిచేస్తుంది. ఆనాడు ఒక షాపను బతికిచ్చినావు, ఇవాళ నీ షాపే రక్షిస్తుంది అన్నాడు. ఏనుగంత చాప వచ్చింది ఏదో మీద కూర్చుండబెట్టుకుని నీళ్ళల్లో.

పని నీళ్ళు గగ్గిపిల్ల కలికిలా కిలా నవ్వుకుంటా ఇప్పుడు ఢిల్లీ పురి పట్నం పోతానని. మరి ఢిల్లీ పురి పట్నం రాంగ రాంగ 6 నెలలు గడుతున్నది. 6 నెలలు గడవంగ ఢిల్లీ పురి పట్నాన ఎప్పుడంగా పాడిపిల్ల ఎప్పుడు రథం పట్టిందో గారికి మరి దొక్కుందామండి. వంగ వెళ్ళం లేదు కలియేడు వెళ్ళం ఇద్దలు మేడలు బంగారం అంత పోయింది. భార్య తల్లిగారింటికి వెళ్ళిపోయింది, చూపులు పట్టుకొని తల్లిగారింటికి పోయింది. మరి సాగుకారు పోగు పోకనుకుంటూ ఊళ్ళో తిరుగుతాను. 6 నెలల నాడికి పువ్వంతి రాజు అన్న ఉన్న బేడికి చేరవచ్చిండు. మరి సాగుకారు ఇంటికి వచ్చిన పానం చేస్తాడు. రాజమీల వారు ఎవరో అన్నాని అతనికి తెలియదు. రాజకత్తిని కడకట్టిన భార్యను గట్టకున్నది. 3 విషయం సన్నాసి లెక్కున్నాడు. అయ్యా నా చరిత్ర చెప్తే నా కష్టాన్ని చూసి ఒక పంచాది తీర్మానం చెప్పన్నాడు. అరే సాదు ఏడుదో చెప్పు అని అన్న. ఇతడు అన్న తమ్ముడని తెలియదు అన్నకు. అన్న కచ్చీరే కూర్చున్న తమ్ముడు తెలియదు. అయ్యా నా చరిత్ర చెప్తాను వినండి. నాది చంద్రగిరి పట్నం. మా నాన్న చంద్రసేన మహారాజు, నా తల్లి చంద్రమతి దేవి. మా తల్లి చచ్చిపోయింది 3 నెలల పిలగానప్పుడు. మా నాన్న పెంచి పెద్ద చేసుకున్నాడు. మళ్ళీ మా నాన్న యొక్క భోగం కలవతిని లగ్నం చేసుకుంటే ఒకనాడు మా నాన్న లేని సైమాన మా చిన్నమ్మ మాకు లేని నింద పెట్టి మా నాలుక తీపిచ్చింది, మా కన్ను తీపిచ్చింది, మా చెల్లె నాలుక తీపిచ్చింది. మా చెల్లె రాంపుడు ప్రేమతోటి మమ్మల్ని ఇద్దరు అన్నగాళ్ళ కన్ను లేని మా అన్నలు తీసుకొని ఈ ఢిల్లీపురి పట్నం వచ్చినాం. ఢిల్లీపురి పట్నం ఎత్తుకొని అడుక్కొని తిరగంగా ఒకనాడు మా చెల్లె ఏమైందో మాకు తెలియదు. మా అన్న నీవు బాయికాడికి వచ్చి అడవిలో ఉన్న పరమాత్ముడి మెచ్చి మా కన్ను ఇచ్చిండు. ఆ కన్ను వచ్చిన మూత్రాన్ని వండుకున్నా మా అన్నను ఎవరో చేతికి పోయిండు. నేను అడవిలో తిరుగుకున్న మా అన్న పేరు వారి

గచ్చి తమ్ముని అలముకొని బంగారు కుర్చీలు కూర్చుండే పెట్టిండు. ఆ మంత్రి జోకు రాదు గతగా అనుకుంటున్నాడు. ఏమయ్యా మంత్రి గతగా అనుకుంటున్నావు అంటే, మీ చరిత్ర ఇన్నాక మీ చెల్లెను వనమల్ల గుడికాడ ఉన్నప్పుడు మీ కన్నుల యొక్క పండుకొని ఉంటే మీ చెల్లెను నేనే ఎత్తుకొని వచ్చిన, మీ చెల్లె నా దగ్గర ఉన్నది నేను లగ్నం చేసుకున్నా అని గానాడి ఎప్పుడు ప్రేమతో మాట్లాడంగ. మరి రాస పద్ధతి ప్రకారంగా చెల్లెని పల్లాకి లోటు కూర్చుండి పెట్టి తీసుకొచ్చిండు. మా కన్ను లేనప్పుడు మా చెల్లెని ఎత్తుకపోయిన వాడిని పానం తీయబోతుంటే చెల్లె చాబంది చెప్పి అన్నారు, మంత్రి రాజా నా భర్త పానం తీసి నన్ను ముండన చేయకు, తను మెచ్చింది రమ్మ తను మునిగింది గంగ, నా భర్తను మించిన భాగ్యం లేదు అని ఆనాడు అన్నలకు దండం పెట్టిల్ని. అన్నారు మంది రాదు తమ్ముడు మంది రాదు చెల్లె చామంది దేవి, మరి భార్యల అడ్డుకోని ముగ్గురు ఆరుగురు అచ్చిని కలి ఏడు వెళ్ళ కవనం అన్నది రంగా. తండ్రి ఎట్ట ఉన్నాడో మన చిన్నమ్మ ఎట్ట ఉన్నదో చిన్నగిరి పెట్టం పోదాం అన్నారు. చెల్లెను ఎప్పుడు

యాదగిరిపట్నం వచ్చే వరకు ఫోన్గా చెల్లేయమని చెప్పింది. ఆడిబిడ్డ శాపన అర్చమాన శాపన ఎన్ని ఎండ్లకైనా ఎత్తుకొట్టాలి. అన్నమ్మా ఎవరి పాపం ఉంటే అల్లే అనుమగించాలని ఏడు దోషులమంటే ఎత్తిపోసింది. ఆ పిల్లలు ఎలాంటి పాపం చేయలేదు కాబట్టి లేని పాపాలు ఓడిగట్టింది కాబట్టి చిన్నమ్మకు పెద్ద కుష్ఠాలు చేసింది. మరి నాన్నకు అన్నం పెట్టే దిక్కు లేకుండా కడుపు ఉచ్చగానయ్యి రాజులో చంద్రసేన మహారాజు ఊళ్ళే పుచ్చమని గుండాడు కదింటున్నాడు. ఎవరో రథం మీద తునికి పిల్లల వలో రాజవేలు కొమ్మంట దేశవేలు కొమ్మంటని కన్నదండ్రి గిరిగిది ఊరి గచ్చి రథాన్ని గడ్డమచ్చి పిల్లలకు దండం పెట్టి రాజ్యం వేలుకుని నాకు ఇక్కడ అన్నం పెట్టుంది అని దండం పెట్టంగా ఆడబిడ్డ కళ్ళ చూసి నిగిరికి దిగురికి వచ్చింది నానా నీకు గిలాంటిగా చచ్చిందా. ఆనాడు భార్య భావం భ్రమ చూసి మమ్మల్ని ఎల్లగొట్టిన మార తండ్రి నీ బిడ్డ శామంతి దేవిని కొడుకు వారి మంచి రాజు కొడుకు పూ మంచి రాజు అని చెప్పంగా ఆనాడు ఇద్దరు కొడుకులు ఎదుకొని దగ్గర లూకొని మిద్దళ్ళ మేడల్లోకి వచ్చి తారం చేసి కమలం అన్నం తినంగం. చిన్నమ్మ ఏది అంటే చిన్నమ్మ కుష్ఠా చేసి మిద్దళ్ళ మేడలు ఉన్నది పాపిష్టం ఉన్నది మాకు బ్రాలని గానాడు వాడి బిడ్డ ఇది.

అతని కర్మ కండలు చేసినారు. పదకొండు రోజులు నడపోక దాని పానం వెళ్ళిపోంగ తండ్రిని పట్టుకొని కొడక హరిమంతి రాజా గారు ఎప్పుడు కానీ ఢిల్లీపురి పట్టణానికి హరిమంతి రాజు రాదు, భూపంతి మహారాజు ఉచ్చంబున గృహానికి రాదు. ఆడి బిడ్డకు ఆనాడు ప్రేమతో చంద్రాగిరి పట్టణాన్ని తండ్రి ఏళ్ళ పట్టణాన్ని మీద గుర్తుండ పెట్టి అన్నదండి క్రీడ చెల్లె చాపనికి దేవి పెట్టి రాజా పట్ట

ఇలాంటి పట్టణానికి ఎప్పుడు కానీ చామంతి దేవి రాజ్య పరిపాలన చేస్తున్నది. ఎప్పుడైనా ఢిల్లీపురి పట్టణానికి పెద్దవాడు రాజ్యం ఏలుతున్నాడు, చంపునగరానికి చిన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు. దానము దానము దానం అనుకుంటే దానం చేస్తున్నారు. మొదలు సూర్యుడు వెలుగు నాతి చంద్రుడు వెలుగు దానమే మూడు లోకాలకు వెళ్ళి అన్నారు. తల మీద గొడిగన్నారు. ఈ కథ ఇక్కడికి సంపూర్ణం. మా

0: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా హరబంతి పూబంతి చామంతి కథ మూడవ భాగాన్ని శ్రీ ఎల్లబోయిన తిరుపతి మరి బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా శంకర్ దాదా MBBS చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట విందాం. రచన సంగీతం దేవీ శ్రీప్రసాద్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయ శ్రీపద పుణ్యా సెల్వ పాడిన పాట విందాం. గీత రచన రెహమాన్, సంగీతం సంతోష్ నారాయణ్.

0: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
0: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
2: ఇప్పుడు వినండి, లీడర్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ పాడిన పాట. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం మిక్కీజీ మేయర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించే వివరాలు విందాం. రాత్రి 7:10 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. ఇవాళ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపటి మా ప్రభాత ప్రసారాల్లో 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనల గురించి వింటారు. రేపు 6:30 పొలం పనుల కార్యక్రమంలో వానాకాలంలో ఆరుతడి పంట సాగు ఈ అంశం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు విందాం. మరియు మొక్కజొన్న రకాల ఎంపికలో సాగులో మెలకువలు ఈ అంశం గురించి వింటారు. రేపు 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు జి రవికుమార్ యాదవ్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో పరిచయం. రేపు 2:30 బాల వినోదం కార్యక్రమంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 3:00 సమన్వయ నాటక కార్యక్రమం దేవసేన నాటకం. రచన ఎస్డివి అజీజ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా కిరాతార్జునీయం కథను మొదటి భాగాన్ని శ్రీ పిల్లుట్ల ముకుందం మరియు బృందం ఆలపించగా వింటారు. రేపు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్. రేపు రాత్రి 10:00 రవి వాసరియ. అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం శ్రీ ఎస్ మునిరత్నం బృందం వరిచే నాదస్వరం వాద్య సహకారంలో భాగంగా నాదస్వరం శ్రీ ఆవులపాటి శరత్బాబు, ప్రత్యేక డోలు శ్రీ ఎన్ కృష్ణమూర్తి. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: సంఘంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామ కంఠ భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మతమో ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మఇల్లిచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం యుఎల్సీ ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి

0: న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి నిత్య, శాశ్వత, ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. वार्ताकारस्य पंकज सिंहस्य अध्यक्षतायां समाह्वानानां समाधानाय

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 6:50. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విందాం.

ప్రధానమైన పంట మొక్కజొన్నలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? మొక్కజొన్న విషయానికి వస్తే ఈ పంటకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో నత్రజని ఎరువులను పంట దశను బట్టి విడతల వారీగా అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని మనం 3 విభాగాలుగా విభజించి మొక్క 10 నుంచి 15 రోజుల వయసు ఉన్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల వయసులో లేదా మోకాలు ఎత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్ట్రంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వరం లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 3919 19 19 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశువుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలలో కలియదున్నప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ కానీ, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైట్ సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు కానీ నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే

రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు ఒక 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం, రెండవది

సూక్ష్మ పోషకాలను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది, ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరీమణులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: మీరింతవరకు ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్యరక్షణ ఈ అంశం గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాల వీరుల చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. వార్తల్లోని వివరాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని

0: ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందేమాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందేమాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందేమాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందేమాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందేమాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందేమాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలిరోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానం

0: లో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మారకద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: స్వాగతం. ఈరోజు మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: వరిలో కాండం తులుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
1: ప్రధానంగా మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తా ఉన్నారు. ఈ నాట్లు వేసే ముందు ఒక వారం ముందు ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండగా మనము నారుమడిలోని ఈ పురుగు ఆశించకుండగా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3cg గుళికలను మనము నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదేవిధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3cg గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఉసుకలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్లిన తర్వాత కూడా ఈ తెల్లకంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగే ఆ తెల్లకంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలు కానీ వేసుకోవచ్చు లేదా ఇంతకుముందు చెప్పిన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలుచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలుచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను గాని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
0: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చు అంటారు?
1: ప్రస్తుతము మనము కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40-60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకులపైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత కూడా మనకు ఆకులన్నీ ఒక మధ్యలో ఒక గుంపుకి ఏర్పడి దాని లోపల ఆకులను కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు చిత్త పురుగులకు కానీ ఆకుముడత పురుగు కానీ క్లోరిపైరిపస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చిత్త పురుగులు కానీ అదేవిధంగా ఆకుముడతను మనం కందిలో నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
0: డాక్టర్ గారు, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
1: ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. మనకు కూడా పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60-80 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు మొగ్గ దశలో కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా

రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనము ఈ రసం పీల్చే పురుగులను ముందు అంటే పత్తి విత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మొలిచిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు మొనోక్రోటోఫాస్ అనే మందును మరి నీళ్లు అంటే 1:4 అంటే మొనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనికామిడ్ అనే మందును ఒక భాగమైతే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్ తో గాని లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్ గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనము కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండానికి పై భాగాన పూసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను అదేవిధంగా తామర పురుగులను మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని గాని లేదా వేప నూనె 1500 ppm ను 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు మొదటి దశలో ఉండే గుడ్లు గాని చిన్న చిన్న పిల్ల పురుగులను గాని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనకు తామర పురుగుల యొక్క అయితే పిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు తామర పురుగులు కానీ పచ్చదోమ ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 g 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

0: డాక్టర్ ఎం శంకర్ గారు, చాలా మంది అంటుంటారు ఈ కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలను చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ, రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలు అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత మూడవ దశ, నాలుగవ దశ లార్వల్ అనేది మొక్క సుడి లోపల ఉండి లోపల భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగుల్లో ఏవైతే లోపల ఉండి మొత్తము ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది, రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగును మొదటి దశల నుంచే మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశలు అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేప నూనెను 1500 ppm ను మనకు 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు, బీటి ఫార్ములేషన్ మందులు గాని మనకు 2 grams 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజియం రిల్లే అనే జీవ శిలీంద్ర నాశిని, దాని కూడా 2 grams 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డు దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రైకోగ్రామా ప్రిటియోజం అనే గుడ్డు పరాన్నజీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు మనము సస్యరక్షణ మందుల జోలికి వెళ్ళాలి. ఆ సస్యరక్షణ మందులను మనము మొదటి దశలో మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 grams 1 లీటర్ నీటి కలుపుకోవడము, లేదా ఎకరానికి అయితే 80 grams ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును కూడా 80 grams ఎకరానికి పిచికారి చేసుకోవాలి. మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది, కాబట్టి మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే, మొక్క పంట 25-30 రోజుల దశల్లో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం మొక్కజొన్నలో ఇసుక మరియు సున్నాన్ని, అంటే

సున్నము ఒక భాగము, ఇసుక 9 భాగాలను కలుపుకొని మనం ఆ ఉసుకను ఆ మొక్కజొన్న సుడుల్లో వేసుకున్నట్లయితే ఆ ఉసుక రాపిడికి లార్వాలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని కూడా పాటించినట్లయితే ఖర్చును తగ్గించుకున్నలా అవుతాం. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఈ సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనం చాలా వరకు నివారించుకొని అధిక దిగుబడిని సాధించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కూడా ఖర్చు కూడా తగ్గించుకున్నలా అవ్వడం అనేది జరుగుతుంది.

0: వరిలో ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్టపు రోగం అంటాం, మనకు ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము కాండం తొలచు పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరాన్ గుళికలు 3CG గుళికలను మనము వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉపయోగించే కార్బోఫిరాన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరాన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
1: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్ళిన తర్వాత అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణము ఎక్కువగా ఉండే బిట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచే సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనము వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపాదడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంత అయితే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమకాటును మొదటి నుంచే నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు పాటించిన తర్వాత కూడా మనము వరిలో ఈ దోమపోటును చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది మొక్కలు అనేది పసుపు కలర్కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనము గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనము అక్కడికి వెళ్ళి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమను నివారణకు చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమను గమనించినట్లయితే బిఫ్రోఫెజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రజన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా వరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
0: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: మనకు అపరాళ్ళు ఈ ఎలిన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర మినుము అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర మినుము ప్రస్తుతము 30 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి మొగ్గ పూత దశలో మనకు పెసర మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు అదేవిధంగా పెయిన్ బంక తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల వెనుక భాగాన నుండి అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం

0: పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర మినుముల్లో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించజేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము అపరాలలో ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ పెసర మినుములో మనకు పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పల్లాకు తెగులు వల్ల మనకు ఎక్కువగా నష్టం అనేది కూడా కలగజేయడం జరుగుతుంది. తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు వస్తున్నది. కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురాన్ అనే మందును 1.25 గ్రాములు, అదేవిధంగా ఎస్టామెంప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అపరాలలో పెసర మినుములో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: అరే అరే అరే, క్యా కర్ రహా హై? ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహా హై, తేరే బిజూ కా.
3: పుతలా బోల్ రహా
2: హై? పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచా హై?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరింత వరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం AR రెహమాన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వేధిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, రైలు ఓవర్ బ్రిడ్జ్, ఆర్ఓబీ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కీలకంగా సమీక్షించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సమీక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న భవనాలపై చర్యలు తీసుకుంటామంటూ రంగనాథ్ వెల్లడించారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ షట్డౌన్పై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గోల్కొండ కోట వెనుక భాగంలో ఆర్టిలరీ సెంటర్ నిర్వహిస్తున్న పనుల వద్ద ఒక రహస్య సొరంగం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని, ఆ నిర్మాణం ఒక చిన్న దీర్ఘచతురస్రాకారపు రాతి గది అని, దీనిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని భారత పురావస్తు సర్వే హైదరాబాద్ సర్కిల్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ

ఇలా గాయత్రి, గోపీచంద్, ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట విందాం. గీతరచన ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: stakes in the final 10 minutes to get knocked out of podium contention. India will now play an inconsequential final second round match against Argentina on Monday. After that, the team will play the 5th-8th place classification matches. Captain Harmanpreet Singh scored the only goal for India in the 52nd minute from a penalty corner. India's Teresa Jolly and Gayatri Gopichand have etched their names in history by bagging the bronze medal at the BWF Badminton World Championships. They have become only the second Indian women's doubles pair to win a World Championship medal, following in the footsteps of Jwala Gutta and Ashwini Ponappa. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో కేశవి తీర్థస్వామి రచనలు. 6:35 పొలం పనులలో వానాకాలంలో ఆరుతడి పంట సాగు అంశం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ సుధారాణి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెలకువలు ఈ అంశం గురించి వింటారు. ఉదయం 7:00 మహబూబ్నగర్ జిల్లా సమగ్ర నివేదికని అందిస్తారు జి రవికుమార్ యాదవ్. 7:15 ఈ మాసపు పాట. 7:30 స్తుతిమాల. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లోకంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో పరిచయం. 2:30 బాల వినోదం కార్యక్రమంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం దేవసేన. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా కిరాతార్జనీయం కథ మొదటి భాగాన్ని వినిపిస్తారు శ్రీ పిల్లుట్ల ముకుందం మరియు బృందం. రేపు సాయంత్రం 12:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంశం గురించి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 37 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:48 మినిమం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి. జై హింద్.